0: ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ కేంద్రం ఎఫ్ఎం రెయిన్‌బో 101.9 మెగాహెర్ట్జ్ పై ఈనాటి మా కార్యక్రమాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 25వ రోజు.
1: ఇరవై ఆరో సంవత్సరం

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.1 మెగాహెర్ట్స్ పై క్షేత్రదర్శిని. స్టూడియో క్లాక్లో టైం 6:28 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక.

సాధారణంగా చిన్న వయసులో ఎవరైనా గుడులకి పుణ్యక్షేత్రాలకి వెళ్తూ ఉంటే అప్పుడే ఏంటి ముసలితనం వైరాగ్యం వచ్చేసినట్టు ఇన్ని గుళ్ళు చూస్తున్నారు ఆర్ ఇంతమంది దగ్గరికి తిరుగుతున్నారు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ హియర్ మీ అవుట్, మామూలుగా మనము ఒక కొత్త ఎక్విప్మెంట్ ఆర్ ఒక కొత్త డివైస్ కొన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మిషన్ కొన్నారనుకోండి, దానికి ఒక యూజర్ మాన్యుల్ ఇస్తారు కదా. మరి మీరు యూజర్ మాన్యుల్ మిషన్ వాడే ముందు చెక్ చేస్తారా? వాడడం అయిపోయిన తర్వాత ఇంకో 6 నెలల్లో ఇంకా ఈ మిషన్ తోటి అంత పని లేదు, వెళ్ళిపోతుంది, ఆర్ యూనో రీసేల్ చేసేయాలి, లేకపోతే ఎక్స్చేంజ్లో ఇచ్చేసి కొత్త వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి, ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు వెతికి యూజర్ మాన్యుల్ చదువుతారా? స్టార్టింగ్లోనే కదా. సిమిలర్లీ నా ఉద్దేశం ప్రకారం స్పిరిచువాలిటీ ఈజ్ లైక్ అ యూజర్ మాన్యుల్ టు అవర్ లైఫ్. అది మనము ఒక పర్స్పెక్టివ్ బిల్డ్ చేసుకోవడానికి, ఆర్ ఇట్ కెన్ బి అ డివైస్ దట్ వీ యూజ్ టు గెట్ మోర్ క్లారిటీ ఇన్ అవర్ థాట్స్, ఇన్ అవర్ ఫీలింగ్స్, అండ్ ఒక రకమైన ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి స్పిరిచువాలిటీ అనేది ఇస్ అ గ్రేట్ టూల్, ఇస్ అ గ్రేట్ వే టు బీ. మరి అలాంటప్పుడు ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే యూనో మన మైథలాజికల్ స్క్రిప్ట్స్ చదవడం కానివ్వండి, ఇవన్నీ మన శరీరం అనే ఒక మెషిన్ని వాడడానికి మనకు అవైలబుల్గా ఉన్న యూజర్ మాన్యుల్ అనుకోండి. మరి అలాంటప్పుడు ఎంత తొందరగా దీన్ని ఎలా ఆప్టిమల్గా యూజ్ చేసుకోవచ్చో తెలుసుకుంటే అంతే తొందరగా ఎఫిషియన్సీ కూడా బిల్డ్ అవుతుంది కదా. సో ఈరోజు మన క్షేత్ర దర్శనిలో మనము ఒక వెరీ స్పెషల్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. కానీ అంతకన్నా ముందు ఒక అందమైన పాట టు స్టార్ట్ యూర్ డే. వింటూనే ఉండండి 101.9 MHz పై వందనం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి.

0: 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 6:41 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. అరుణాచలం వెళ్ళాలని అందరూ అనుకుంటారు. నాకు తెలిసినంత వరకు అనుకున్న వారు ఎవరూ లేరు. దర్ ఈస్ సంథింగ్ సో ఫ్యాసినేటింగ్ అబౌట్ దట్ ప్లేస్. అది జస్ట్ ఒక పర్వతం, ఒక గిరి ప్రదక్షిణ, ఒక టెంపుల్ కాదు. దర్ ఇస్ సో మచ్ మోర్ టు ఇట్. శివాయ ట్రెడిషన్లో అరుణాచల పర్వతాన్ని శివుడిగా భావిస్తారు. అందులో ఉన్న శివుడిలో ఉన్న ఫైర్ ఎలిమెంట్ అగ్నిని ఆ గిరిలో ఉంటుంది అని అందరి నమ్మకం. దానివల్లే కావచ్చు అందరూ అరుణాచలానికి వెళ్ళినప్పుడు వారిలో ఉన్న ఏదో ఒక విషయాన్ని అక్కడ వదిలేసి కొత్త విషయాన్ని వాళ్ళలో అలవాటు పరుచుకుంటారు అని దర్ ఇస్ ఓ సెయింగ్. సో మామూలుగా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వెళ్ళిన ప్రతిసారి యూ ఎక్స్పీరియన్స్ దట్ ప్లేస్ ఇన్ యువర్ ఓన్ వే, ఇన్ అ వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అక్కడ దర్శనానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే, గిరి ప్రదక్షిణ కోసం వెళ్ళే వాళ్ళు ఇంకొంతమంది, కానీ కొంతమంది ఆ ప్రదేశంలో ఉన్న ప్రశాంతత కోసం, సైలెన్స్ కోసం టు ఫైండ్ దెమ్సెల్వ్స్ వెళ్తూ ఉంటారు. మా మామగారు అనేవారు, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్, జీవితంలో ఎటు వెళ్తున్నామో ఒక దిశ డిరెక్షన్ లేకుండా ఉన్నప్పుడు తిరువన్మలైకి వెళ్ళి అరుణాచల స్వామి దర్శనం చేసుకుంటే, అక్కడి నుంచి కొద్ది దూరంలో ఉన్న రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తే యూ విల్ ఫైండ్ అన్ ఆన్సర్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. ఇది చాలామంది నమ్మకం అండ్ ఐ హవ్ సీన్ పీపుల్ హూ హ్యావ్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్డ్ దిస్. అండ్ నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది మేబీ దెర్ ఇస్ సమ్ సర్టనిటీ ఇన్ దట్ ప్లేస్ వేర్ ప్రతి ప్రశ్నకి ఆన్సర్ దొరకాలి అన్న ఒక నెసెసిటీ తగ్గిపోతుందేమో అని

ఆ ప్లేస్కి వెళ్ళాక రియలైజ్ అవుతాం మేము. అండ్ అరుణాచలంకి వెళ్ళినప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేస్తాము, ఎందుకంటే స్వామివారి గిరిలో కొలువై ఉన్నారు అని చెప్పి నమ్మకం కాబట్టి. అండ్ మన జీవితంలో ప్రతిసారి మనం ఒక జర్నీ స్టార్ట్ చేస్తే దానికంటూ ఒక డెస్టినేషన్ చూసుకుని వెళ్తాం. ఇప్పుడు ఇంటి దగ్గర స్టార్ట్ అయితే ఆఫీస్ వరకు అని, లేకపోతే స్కూల్ వరకు, కాలేజ్ వరకు అని, మనం ఇక్కడ ఒక ఫ్లైట్ ఎక్కితే ఇంకో డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి అని, ఇంత టైం పడుతుంది, ఇన్ని మినిట్స్లో వెళ్ళిపోతాము అని ఒక జీపీఎస్ గూగుల్ మ్యాప్ పెట్టుకుని క్యాలిక్యులేట్ చేసుకుని బయలుదేరుతూ ఉంటాము. కానీ ఐ థింక్ ద జర్నీ ఆఫ్ గిరి ప్రదక్షిణ టీచర్స్ అస్ ప్రతి జర్నీకి ఒక డిరెక్షన్, ఒక డెస్టినేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ద జర్నీ ఇట్ సెల్ఫ్ కెన్ బీ అన్ ఈవెంట్ ఇన్ అవర్ సోన్. అండ్ మేబీ ప్రతిసారి మనం ఒక జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆ డిరెక్షన్కి ఎలా రీచ్ అవ్వాలి అన్న ఆలోచనతోనే కాకుండా ఈ జర్నీని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, వాట్ డూ ఐ వాంట్ టు థింక్ త్రూ దిస్ జర్నీ అని ఆలోచిస్తే మేబీ దాట్ పర్స్పెక్టివ్ కెన్ చేంజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఆలోచించండి. ఈ లోపల ఒక చక్కటి పాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 6:54 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. శివుడి ఆనలేనిదే చీమైన కుట్టదు అంటారు. ఆయన ఆనతినివ్వకుండా మనము అరుణాచలానికి వెళ్ళడం అసాధ్యకరం. కానీ ఆయన పర్మిషన్ దొరికిన తర్వాత మీరు అరుణాచలానికి వెళ్తే మీరు తప్పకుండా వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ తెలిసిన విషయం గిరి ప్రదక్షిణ. మనం అనుకున్నట్టు ఆ పర్వతాన్నే శివుడి యొక్క రూపంగా భావిస్తారు కాబట్టి సాధారణంగా అరుణాచలంకి వెళ్ళిన వాళ్ళకి వీలైన వాళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 14 కిలోమీటర్లు నడవాలి. అండ్ మనకి దారిలో 8 లింగాలు దర్శనం చేసుకోవాలి. 8 ఎందుకంటారు? వై నాట్ 7 or 6? 8 లింగాలు అష్టదిక్కుల్ని రిప్రజెంట్ చేస్తాయంట. సో ఒక్కొక్క లింగం ఒక్కొక్క డిరెక్షన్ని రిప్రజెంట్ చేస్తూ మనకి అన్ని డిరెక్షన్స్లో శివయ్య దర్శనం జరుగుతుంది. దట్ ఈస్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్ కదా. అండ్ డ్యూరింగ్ దిస్ వర్క్ చాలామంది చెప్పే విషయం ఏంటి అంటే ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ. మీరు సాధారణంగా మనము ఏదైనా గుడికన్నా దేనికన్నా వెళ్ళాలి అంటే ఆ నడిచే త్రోవలో మనం దేవనామస్మరణ చేసుకుంటూ వెళ్తాం. దాని వలన మనకి మనం ఉపవాసం చేసిన రోజు కూడా భగవంతుడిని తలుచుకుంటూ చేసినప్పుడు మనకంత భారంగా అనిపించదు, అసలు అంత కష్టంగా అనిపించదు. అలాగే గిరి ప్రదక్షిణ అప్పుడు కూడా భగవత్ నామస్మరణ చేసుకుంటూ అసలు ఆయన తత్వాన్ని కొద్దిగా అన్న అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ చేస్తే దట్ విల్ ట్రూలీ లీడ్ టు యువర్ సెల్ఫ్ డిస్కవరీ, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ రీల్స్ స్క్రోల్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే డూయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ కాకుండా మీరు ఏ పర్పస్ మీద చేస్తున్నారు అన్న ఒక కాన్షియస్ స్టేట్లో మీరు కానీ గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నిస్తే తప్పకుండా there will be a change in perspective, there will be a phalitam to it. Inko chakati paata meekosam.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:12 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. హెల్త్ అనగానే సాధారణంగా ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మనం ఎంత ఫిట్గా ఉన్నాము అనేది మన మసిల్ మాస్ మీద, మన బోన్ డెన్సిటీ మీద ఎంతో ఆధారపడి ఉంటుంది. కానీ వీటన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది మన మెంటల్ హెల్త్. ఇందాక మనము వీ స్పోక్ అబౌట్ ఫైండింగ్ కాన్షియస్నెస్, వీ స్పోక్ అబౌట్ ఫైండింగ్ పర్పస్ ఆర్ అ డిరెక్షన్ కదా. ఇవన్నీ ఒక ఫలానా ప్లేస్కి వెళ్తేనే, ఓ ఫలానా డెస్టినేషన్కి రీచ్ అవుతేనే దొరుకుతాయి అనుకోవడం ఇస్ నాట్ అ వెరీ ప్రాక్టికల్ చాయిస్. కొంతమందికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది, కొంతమందికి వెళ్ళే అవకాశం దొరకకపోవచ్చు. కానీ వన్ థింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడి ఇస్ టు ఫైండ్ అ కాన్షియస్ స్టేట్ ఆఫ్ బీయింగ్. మనము చాలాసార్లు ఒక డీఫాల్ట్ సెట్టింగ్లో అలా ముందుకు సాగిపోతూ ఉంటాం. చాలా విషయాలు గమనించకుండా వెళ్ళిపోతూ ఉంటాం మన జీవితంలో. అదేదో ఫ్యాక్టరీ రీసెట్ చేసి ఇదే ఒక రొటీన్ సర్కిట్ సెట్ చేసుకున్నట్టు పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఆఫీస్లో పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి మేబీ కొంతమంది జిమ్కి వెళ్ళొచ్చు, పుస్తకాలు చదవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిద్రపోయి మళ్ళీ లేచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం. సో దిస్ ఈస్ బికమ్ అ సర్కిట్ ఆఫ్ లైఫ్. మరి హౌ టు యూ బ్రేక్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఫైండ్ కాన్షియస్నెస్? అండ్ కాన్షియస్నెస్ అనే పదం చాలా పెద్దగా అనిపి

పెంచినా కానీ ఇట్ ఈస్ జస్ట్ ఎ సింపుల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అవేర్ అవేర్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్ అవేర్ ఆఫ్ యువర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ బాగా టైర్డ్ అయిపోయారు అండ్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ బర్న్ అవుట్ దట్ యువర్ ఫీలింగ్ అనుకోండి అలాంటప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు అక్నాలెజ్ దట్ యు ఆర్ టైర్డ్ ఆ అవేర్నెస్ ఓన్లీ కమ్స్ త్రూ కాన్షియస్నెస్ రైట్ అండ్ టు గివ్ ఇనఫ్ ఇంపార్టెన్స్ టు దీస్ సైన్స్ దట్ యువర్ బాడీ ఈస్ గివింగ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మరి ఇలాంటి కాన్షియస్ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఎలా ఉండాలి ప్యాటర్న్స్ని ఎలా రికగ్నైజ్ చేయాలి ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఒక చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:29 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మనం సాధారణంగా మన చుట్టుపక్కల జరిగేవన్నీ గమనించడానికి, తెలుసుకోవడానికి

ఒక రకమైన కుతూహలంతో ముందుకు సాగుతూ ఉంటాం. మనం ఏం చేస్తున్నాము, ఎవరితో మెలుగుతున్నాము, వేరే వాళ్ళు మనం ఏం చెయ్యాలి అని కోరుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఎలా ఫీల్ అవుతున్నాము, మనకి ఈరోజు ఎలా ఉంది, మనసు తేలిగ్గా ఉందా, భారంగా ఉందా, ఏమైనా ఆలోచనలు అలా మనల్ని వెంటాడుతున్నాయా, ఇలాంటి ఆలోచనల గురించి మనం చాలా తక్కువ సమయం కేటాయిస్తూ ఉంటాం. లేవగానే హౌ ఆర్ మై ఫీలింగ్ టుడే బదులు వాట్ ఆర్ మై సపోజ్ టు డూ టుడే ఈజ్ అ వెరీ కాన్స్టెంట్ థాట్. సమ్టైమ్స్ బర్న్అవుట్ డజంట్ అరైవ్ డ్రమాటికలీ. ఒకరోజు ఇలా పెద్ద గాలి దుమారం వచ్చినట్టు మీ తలుపు తట్టి లోపలికి రాదు. ఇట్ కెన్ బీ టైర్డ్నెస్ ఈవెన్ ఆఫ్టర్ అ ఎంటైర్ నైట్స్ ఆఫ్ స్లీప్, ఆర్ ప్రతిదానికి ఇరిటేట్ అవ్వడం, ఫ్రస్ట్రేట్ అవ్వడం, లేకపోతే మీకు బాగా ఇష్టమైన విషయాల్లో కూడా ఇంట్రెస్ట్ ఉండకపోవడం, ఇవన్నీ ఆర్ సైన్స్ ఆఫ్ బర్న్అవుట్. కాన్స్టెంట్గా ప్రొకాస్టినేట్ చేయడం, ఫుడ్ని ఆర్ మీకు ఇష్టమైన ఫర్ ఎగ్జాంపుల్ కాఫీని కూడా ఎంజాయ్ చేయలేకపోవడం, జస్ట్ ఒక ఆటో పైలట్ మోడ్లో జీవితం సాగిపోవడం, ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేశాను అని మీకు ఇప్పుడు అనిపిస్తుంటే దట్స్ డెఫినెట్లీ యువర్ బాడీ గివింగ్ యువర్ సిగ్నల్ టు పాజ్. పొద్దున్న లేవగానే టుడూ లిస్ట్ చూసుకుని ఇన్ని పనులు ఈరోజు ఎలాగైనా పూర్తి చేసుకోవాలి అన్న ఒక మైండ్ సెట్లో మనమందరం కండిషన్ అయి ఉన్నాం. కానీ హౌ ఆర్ మై ఫీలింగ్ టుడే అండ్ వాట్ డూ ఐ డూ అబౌట్ ఇట్ అన్న విషయానికి మనం చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఆర్ చాలా తక్కువ టైం కేటాయిస్తాం. సో మేబీ మీరు ఇలా ఫీల్ అవుతున్నప్పుడు హే కమ్ ఆన్ జస్ట్ బీ స్ట్రాంగర్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, ఆర్ మీకు మీరే చెప్పుకోవచ్చేమో ఐ నీడ్ టు బీ స్ట్రాంగ్, ఐ నీడ్ టు పుష్ త్రూ అండ్ మేక్ ష్యూర్ నాకున్న పనులన్నీ అయిపోవాలి ఈరోజు, ఐ కాంట్ యునో బ్రేక్ డౌన్ అండర్ ప్రెషర్ అని చెప్పి. బట్ వై నాట్ జస్ట్ టేక్ అ పాజ్. ప్రతిసారి యూ డోంట్ హ్యావ్ టు బీ బ్రేవ్, ప్రతిసారి యూ డోంట్ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్. కొన్నిసార్లు యూ షుడ్ గివ్ యువర్ సెల్ఫ్ పర్మిషన్ టు హ్యావ్ అ స్లోవర్ డే. ఈరోజు ఈ పని చేయకపోతే ప్రపంచం స్తంభించిపోతుంది అన్న విషయాలు కాకుండా కొన్ని టాస్క్స్ని డీ ప్రయారిటైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. అండ్ మేబీ జస్ట్ ఈట్ ప్రాపర్లీ, స్టెప్ అవుట్, మీట్ సమ్వన్ దట్ యు రియలీ లైక్ ఆర్ మీట్ సమ్వన్ దట్ మేక్స్ యూ ఫీల్ బెటర్. చక్కగా నిద్రపోయి హ్యాపీగా ఒక రష్డ్ డే కాకుండా కాస్త నిదానంగా ఒక రోజును గడిపి చూడండి, మేబీ దట్ విల్ హెల్ప్. అండ్ వీటన్నిటి మధ్యన చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే మనం వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఇచ్చినంత విలువ, ఇంపార్టెన్స్ మన బాడీ మనకు చెప్తున్న సైన్స్కి కూడా ఇవ్వాలి. అండ్ దెర్ ఇస్ నో షేమ్ ఇన్ ప్రయారిటైజింగ్ యువర్ సెల్ఫ్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ సపోజ్ టు డూ. సో ఈసారి మీ బాడీ మీకు హే నేను టైర్డ్గా ఉన్నాను, నాకు కాస్త బ్రేక్ కావాలి అన్నప్పుడు లెట్స్ జస్ట్ బీ స్ట్రాంగ్ అండ్ పుష్ త్రూ ఆర్ హసల్ కల్చర్లో పడి అలా ఏదేమైనా నేను ఈ పని మాత్రం పూర్తి చేయాలి అనుకోకుండా ఒక డే ఆఫ్ తీసుకోండి ఆర్ ఒక స్లో డే తీసుకోండి అండ్ మేక్ ష్యూర్ యు ఆర్ గివింగ్ యువర్ సెల్ఫ్ ద కైండ్నెస్ దట్ యు డిజర్వ్. ఇంకో చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:43 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి మనం చాలా ఫ్రీక్వెంట్గా ఆర్ అప్పుడప్పుడు విన్నే ఒక స్టేట్మెంట్, అడవి కాచిన వెన్నెల. యూజువలీ వీ యూజ్ దిస్ ఫర్ సంథింగ్ బ్యూటిఫుల్ బట్ సీమింగ్లీ వేస్టెడ్. ఎంతో అందమైన వెన్నెల అడవిని అడవిన కాస్తే దానికి లాభం ఏంటి అన్న ఒక పర్స్పెక్టివ్. కానీ ఐ వాజ్ థింకింగ్ వై డూ వీ కాల్ ఇట్ వేస్టెడ్. ఈ పాటలు మీరు వినుంటే వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా అంటారు. అంటే మన ఎంటైటిల్మెంట్ ఓవర్ వెన్నెల

నాకు ఆ సామెతలో కనిపిస్తూ ఉంటుంది. డస్ బ్యూటీ బికమ్ మీనింగ్లెస్ జస్ట్ బికాస్ వి ఆర్ ఇన్ దేర్ టు విట్నెస్ ఇట్? మనం మన కోసం సెల్ఫిష్గా నేను చూస్తేనే దానికి విలువ, లేకపోతే అది వేస్ట్ అయిపోయింది అన్న ఒక పర్స్పెక్టివ్ నుంచి స్టార్ట్ అయిన సామెతలాగా నాకు అనిపిస్తుంది. చంద్రుడి వెన్నెలు ఎవరిదంటారు? మనకేనా? మన ఇళ్ళకి, మన వీధులకి, మన కళ్ళకేనా? కాదు కదా. అడవిలో ఉండే చెట్లకి, దారిన నడిచే జంతువులకి, ఆ రాత్రి వికసించే ఒక పువ్వుకు కూడా అయి ఉండొచ్చు. మరి అక్కడ కాసిన వెన్నెలు తక్కువ ఎలా అవుతుంది? అలాగే మేబీ అడవి కాసిన వెన్నెల ఇస్ ఆఫ్టర్ ఆల్ నాట్ అ వేస్టెడ్ బ్యూటీ. ఇట్స్ జస్ట్ దట్ పర్స్పెక్టివ్ దట్ ఈస్ వేస్టెడ్. ఇలాగే ఎన్నో విషయాల్ని మనం ఒకటి పర్స్పెక్టివ్లో చూసి అయ్యో ఈ పని వేస్ట్ అయిపోయింది, ఇది నేను చేయలేకపోయాను, ఆర్ ఇది నాకు ఒక ఓటమి అని ఆలోచిస్తాం. బట్ దానివల్ల ఏదో మంచి జరుగుండొచ్చేమో. ఒక విషయాన్ని మనం కోల్పోయి ఉంటే దాని గురించి వి కీప్ సల్కింగ్ అబౌట్ ఇట్, క్రయింగ్ అబౌట్ ఇట్ అండ్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్. ఒకటి చేజారిపోయింది అంటే అదేదో లాస్ జరిగింది, మన దగ్గర నుంచి ఏదో పోయింది అన్న ఫీలింగ్లో ఉంటాం. బట్ మేబీ ఇట్ ఈస్ జస్ట్ మేకింగ్ స్పేస్ ఫర్ సంథింగ్ న్యూ, సంథింగ్ మోర్ మ్యాగ్నిఫిసెంట్ అండ్ బ్యూటిఫుల్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్. ఇంకో చక్కటి పాట మీకోసం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ములుగు, హనుమకొండ జిల్లాలో పర్యటిస్తారు. పరకాల నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయల పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సంగారెడ్డి జిల్లాలో ప్రారంభించారు. రేషన్ కార్డులు పేదవాళ్ల ఆత్మగౌరవం అని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పలువురు మంత్రులు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. రాష్ట్రంలో 9 జిల్లాలకు సాగునీటి ప్రయోజనం చేకూర్చే దేవాదుల ఎత్తిపోతుల పథకాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పార్లమెంట్ రాష్ట్రాల శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని ఆల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్లో కొత్త డైరీ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈవేళ రేపు తమిళనాడులో పర్యటిస్తారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గాలి అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 1 శతకం చేసి నాటౌట్గా నిలువగా రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యా గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యా గారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి

0: రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 8:07 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక.

వ్యాపి విశ్వాంతరాళంబులో నున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి, అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి నాల్క.

ఎర్లి మార్నింగులో నిద్ర లేవంగనే పాచి పళ్ళైన యుంతో మకంత్రాగు బెడ్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీశ్వరీ ఫ్రెష్ కాఫీశ్వరీ నెస్సు కేఫీశ్వరీ జిహ్వ కుంచి.

ఎత్తుపై నుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గెలక్కొట్టు చున్నుర్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్టాగరిష్ఠుల్ బరిష్టాలలోనన్ గరిష్టంబుగా కాపి తాగేందుకు

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లోక్లో టైం 8:23 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి తెల్లవారుజామునే స్పెషల్ ఈ వీకెండ్ వచ్చాక అలా రిలాక్స్డ్గా ఒక చక్కటి చిక్కటి కాఫీ తాగకపోతే ఇంకా వీకెండ్ వచ్చి ఏం లాభం చెప్పండి. మనం జనరలీ ఎన్నో రకాల కాఫీస్ తాగుతూ ఉంటాం, కానీ సౌత్ ఇండియాలో స్పెషలీ మన తెలుగు ఇళ్ళలో ఎవరూ మిస్ అవ్వకుండా తప్పకుండా తాగే కాఫీ ఏంటి? మన వెరీ ఓన్ ఫిల్టర్ కాఫీ. చాలామందికి చాలా డిఫరెంట్ రేషియోస్ ఆఫ్ కాఫీ అలవాటు ఉంటుంది. కాఫీ పౌడర్ కొనుక్కోవడానికి చిన్నప్పుడు మా నాన్నగారితో వెళ్ళినప్పుడు 70-30 ఇవ్వండి, లేకపోతే 60-40 ఇవ్వండి, ఇలా ఏవో నంబర్లు చెప్తూ ఉండేవాళ్ళు. అసలు ఏంటి నంబర్లు, ఏవో క్యాలిక్యులేషన్స్, రేషియోస్, ఫ్రాక్షన్స్, అసలు ఒక్క కప్పు కాఫీ కోసం ఇన్ని తంటాలు ఏంటి బాబోయ్ అనిపించేది. ఇప్పుడు అర్థమైంది దాని సిగ్నిఫికెన్స్ ఏంటో. మనం కాఫీ తాగేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ ఉంటుంది, కానీ స్పెసిఫిక్గా చాలా ప్రామినెంట్గా మన ఇండియాలో దొరికే కాఫీ 3 రకాలు. అందులో మనం బాగా సౌత్ ఇండియాలో యూజ్ చేసేవి 2, అరాబికా, రొబాస్తా. రొబాస్తా కాస్త చేదుగా ఉంటుంది, ఇట్ హ్యాస్ మోర్ ఆఫ్ వుడీ నోట్స్. అరాబికా ఇస్ మోర్ స్ట్రాంగ్ అండ్ స్మూత్. సో కాఫీని మనము 100% కాఫీ లాగా తాగితే అది మనకి మిల్క్లో చిక్కతనాన్ని ఇవ్వదు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక సూపర్ హీరో ఇంగ్రీడియంట్ వచ్చేసి చికరీ. చికరీ ఈజ్ అ రూట్. ఇప్పుడు మనం బంగాళదుంప, చిలకడ దుంప ఇవి ఎలా దొరుకుతాయో, చికరీ అనేది ఒక రూట్ వెజిటబుల్. దాన్ని వాళ్ళు రోస్ట్ చేసి, డ్రై చేసి పౌడర్లాగా తయారు చేసి మన కాఫీ పౌడర్లో కలిపిస్తారు. చికరీ ఎందుకు కలపాలి? ఇది కలిపితే కాఫీ డికాషన్కి చిక్కదనం వస్తుంది, వాటర్ డౌన్ అవ్వకుండా మనం చిక్కగా చక్కగా కాఫీ తాగేయచ్చు. అండ్ చికరీ రేషియో

రేషియో బట్టి మన కాఫీ ఇంటెన్సిటీ పెరగడం తగ్గడం జరుగుతుంది. మీరు 80-20 తీసుకుంటే నాలాగా చాలా స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తాగొచ్చు. అదే మీరు 60-40 తీసుకుంటే మీ కాఫీలో కొంచెం మిల్క్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. అండ్ రీసెంట్గా నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే, ఏదో ఒక స్పూన్ 2 స్పూన్లు కాఫీ పౌడర్ వేసి అందులో వేడి నీళ్ళు వేసేస్తే మనకి డికాషన్ క్వాంటిటీ వచ్చినా అందులో ఇంటెన్సిటీ అంత తెలీదు. కాబట్టి ఐడియలీ ఇట్ షుడ్ బి 40-60 రేషియో. సో 40% వాటర్, 60% కాఫీ. మీ ఫిల్టర్ సైజ్ని బట్టి చూసుకుని మీరు డికాషన్ ప్రిపేర్ చేసి చూడండి. ఈసారి తప్పకుండా ఒక మంచి డికాషన్ రెడీ అవుతుంది. మరి ఇంత కాఫీ గురించి మాట్లాడినప్పుడు ఒక మంచి కాఫీ తాగడం ఇస్ ఇమ్మీడియట్ తక్షణ కర్తవ్యం. మీరు వెళ్ళేసి మీ కాఫీ తాగండి. ఆ కాఫీకి తోడుగా మంచి పాట నేను ట్యూన్ చేస్తాను. వింటూనే ఉండండి 101.9 MHz పై వైబ్రెంట్ హైదరాబాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 8:37 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. చిన్నప్పుడు మనకేం చెప్పాలన్నా ప్రతిదానికి ఒక కథ ఒక మనిషి ఉండేది. ఏ చందమామ కథల్లోంచో, లేకపోతే పాతాళ భైరవి, లేకపోతే ఇంకేదో పంచతంత్రం నుంచో ఎక్కడి నుంచో ఒక కథ ఏర్కొచ్చి మనకు చెప్తారు. మనకి జీవితంలో నేర్చుకున్న ఎన్నో విలువలు, ఎన్నో విషయాలు ఈ కథల వల్లే తెలుస్తూ ఉంటాయి. మొన్న ఇలాగే ఇంట్లో ఉన్న చందమామ కథల పుస్తకం తెరిచి చదువుతుంటే ఒక మంచి కథ దొరికింది. అందులో ఒక మనవడికి తాతగారు చెప్తారట, మనలో రెండు రకాల తోడేళ్ళు ఉంటాయి మనందరిలో. ఒకటి జాలి, దయ, మంచితనంతో నిండుంటే, ఇంకోటి కోపం, జెలసి, భయం, రిసెంట్మెంట్ తోటి నిండిపోయి ఉంటుందంట. మనము ప్రతిసారి ఏ పని చేసినా, చిన్న పని నుంచి పెద్ద పని వరకు, ఈ తోడేళ్ళే మనని నడిపిస్తూ ఉంటాయంట. మనం ఏం చేయాలనుకున్నా వీటి ప్రవర్తన బట్టి మన ప్రవర్తన ఉంటుందంట. అప్పుడు ఆ చిన్నపిల్లాడు వాళ్ళ తాతగారిని అడిగారట, మరి ఏ తోడేళ్ళు గెలుస్తుంది ప్రతిసారి, మనకి ఎలా తెలుస్తుంది అని. తాతగారు అంటారట, నువ్వు ఏ తోడేళ్ళనైతే దానికి మేత వేసి, దాన్ని ఫీడ్ చేసి పెంచి పెద్దదాన్ని చేస్తావో దానికే పవర్ ఎక్కువ ఉంటుంది, అదే ప్రతిసారి గెలుస్తుంది అని. మరి హౌ టు వి ఫీడ్ ఆర్ ఇన్నర్ ఇంట్యూషన్స్? మనకి ప్రతి సిట్యువేషన్లో దెర్ ఆర్ టూ ఆప్షన్స్, టూ వేస్ దట్ వీ కెన్ ఆల్వేస్ చూస్. వన్ ఇస్ టు బీ కైండ్, టూ ఇస్ టు బీ రిసెంట్ఫుల్. అండ్ మనం కాన్షియస్గా ఒక చాయిస్ తీసుకోవడం అనేది ఇస్ ద బిగ్గెస్ట్ టాస్క్. తోచింది చేసేయడం, నలుగురికి నచ్చినట్టు నేను ఉండకపోవడం, ఇవన్నీ ఒక ట్రెండ్ లాగా మారిపోయినా వేరే వాళ్ళకి నచ్చడం నచ్చకపోవడం కాకుండా మనకి మనం ఎలా ఉండాలి అండ్ మన కాన్షియస్నెస్ మనకి ఏం చెప్తోంది ఆర్ మన మొరల్ కంపాస్ మనని ఏం చేయడానికి అలవ్ చేస్తుంది అనేది, ఇఫ్ వీ కీప్ దాట్ ఇన్ మైండ్ అండ్ టేక్ అ కాన్షియస్ డెసిషన్, దానివల్ల మనం చేసే చాలా పనుల మీద ఇంపాక్ట్ పడుతుంది. సో మనం ఎవరన్నా ఇరిటేట్ చేస్తే మనం కోప్పడతామా, తప్పుకుని పాజ్ చేసుకుని పక్కకి వెళ్ళిపోతామా? ఆర్ మనం ఎవరినైనా సక్సెస్ఫుల్గా చూస్తే దానివల్ల మనలో వాళ్ళ గురించి అడ్మిరేషన్ పెరుగుతుందా, జెలసీ వస్తుందా? ఆర్ మనం ఎవరైనా హర్ట్ చేస్తే వాళ్ళ మీద మనం రిసెంట్మెంట్ బిల్డ్ చేసుకుంటామా, ఆర్ ఈవెన్చువలీ డూ వీ చూస్ పీస్? ఇవన్నీ ఆర్ ద చాయిసెస్ దట్ వీ కెన్ మేక్ కాన్షియస్లీ. అండ్ వెన్ యూ లెట్ యువర్ సెల్ఫ్ లుక్ అట్ ది అదర్ చాయిస్, మనకి ఇమీడియట్గా మైండ్కి వచ్చే చాయిసే కాకుండా దాని ఆల్టర్నేటివ్ చాయిస్ ఏంటో ఆలోచించి చూస్తే దానివల్ల మనలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్ తగ్గి

బయట ప్రపంచానికి మనం ఎంత మేలు చేసినా, కీడు చేసినా, అట్లీస్ట్ మనకి మనం ఒక అడ్డుతెరలాగా ఉండిపోకుండా, మనల్ని మనం మోసం చేసుకోకుండా, ఒక డిఫికల్ట్ సిట్యువేషన్లో వేసుకోకుండా ఉండగలం. సో నెక్స్ట్ టైం వెన్ యు ఆర్ ఇన్ అ జంక్షన్ బిట్వీన్ టూ చాయిసెస్, తాతగారు చెప్పినట్టు ఏ తోడేలికి మేతేస్తున్నారో ఆలోచించండి. ఇంకో చక్కటి పాట మీకోసం.

0: మాటైనా
1: పాటైనా ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మేడారం, ములుగు, పరకాల్లో పర్యటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న 16,007 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ములుగులో ప్రారంభిస్తారు. పరకాల నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలోనూ జిల్లా కేంద్రాల్లో పలువురు మంత్రులు ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ వేళ రేపు తమిళనాడులో పర్యటిస్తారు. చెంగల్పట్లోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవానికి ఆయన హాజరవుతారు. రేపు తిరువారూరు, తంజావూరులో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్లో కొత్త డైరీ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో అనుమానిత రహస్య స్థావరాన్ని గుర్తించి పక్కా ప్లాన్తో భద్రతా దళాలు దాడి చేశాయి. బుబ్లియాస్ ప్రాంతంలో ఉన్న ఆ స్థావరంలో భారీగా నిల్వ ఉంచిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ సుబన్సిరి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఒక నిర్మాణ స్థలంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 4 మరణించారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ మొట్టమొదటిసారిగా నిర్వహించిన సూర్యపథ్ తిరంగా గ్లోబల్ ర్యాలీ నిన్న ముగిసింది. తూర్పులో ఉన్న ఫిజీ నుంచి పశ్చిమాన ఉన్న యునైటెడ్ స్టేట్స్ వరకు సూర్యపథ్ తిరంగా 54 దేశాల మీదుగా పలు టైం జోన్లలో ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ జెండా ఎగరవేయడంతో ఈ ర్యాలీ ముగిసింది. ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం కారణంగా మృతుల సంఖ్య 47కి పెరిగింది. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఈ వారం సంభవించిన తీవ్ర తుఫాన్లు, వరదలకు 5 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. గాలి క్రికెట్ టెస్టులో భారత క్రికెట్ జట్టు ఈరోజు 2 నష్టానికి 288 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

ಮೀರು 86 ಆಕಾಶವಾಣಿ ಎಫ್ಎಂ 101.9 ಮೆಗಾಹೆಟ್ಸ್ ಬೈ ವೈಬ್ರೆಂಟ್ ಹೈದರಾಬಾದ್. ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ಲೋ ಟೈಮ್ 9:20 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. మనం చిన్నప్పటి నుంచి ఎక్కడ ఎప్పుడు ఎలా చూసినా ఒక కాన్స్టెంట్ క్వశ్చన్ ఏంటి, పెద్ద అయ్యాక నువ్వు ఏమవుతావు? మన పేరెంట్స్ కానివ్వండి, సిబ్లింగ్స్ కానివ్వండి, నేబర్స్, బాబాయిలు, అత్తయ్యలు, పిన్నులు, పెద్దనాన్నలు అందరూ కనిపించినప్పుడు, ఫంక్షన్స్లో చూసినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అడిగే క్వశ్చన్, ఏం చేస్తున్నావు, పెద్ద అయ్యాక ఏమవుతావు? అండ్ ది ఎక్స్పెక్టేషన్ టు నో వాట్ యు వాంట్ టు బీ యాజ్ వీ గ్రో అప్ ఈజ్ అ కాన్స్టెంట్

ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. అందరికీ మనం ఒక కన్ఫర్మేషన్ బయస్ లాగా, కన్ఫర్మ్గా నేను ఇప్పుడు ఒక 5 ఏళ్ళ పిల్లాడు, లేకపోతే 10 ఏళ్ళ పిల్ల, నెక్స్ట్ 20 ఇయర్స్లో, నెక్స్ట్ 15 ఇయర్స్లో ఏం జరుగుతుందో తెలియకపోయినా ఆ 15 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో తెలిసేయాలనుకుంటాం. దట్ ఈస్ సచ్ అన్ అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్ అని నా ఉద్దేశం. ఎస్, మనకి గోల్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. దే ఆ వర్క్ యాజ్ అ కాంపస్ ఫర్ అస్ వెన్ వీఆర్ గోయింగ్ త్రూ లైఫ్. కానీ మన పర్పస్ ఇన్ లైఫ్ ఏంటి అన్న ఒక పెద్ద క్వశ్చన్కి వెంటనే ఆన్సర్ తెలుసుకోవాలి అన్న హడావిడిలో వెతుక్కుంటే మేబీ అది ఒక లిమిటేషన్గా మారచ్చేమో. ఎందుకంటే లెట్స్ సే నాకున్న థాట్ ప్రాసెస్కి ఆర్ నాకున్న మెంటల్ కెపాసిటీకి ఆర్ కాగ్నిటివ్ కెపాసిటీకి ఐ కెన్ థింక్ ఆఫ్ అ సర్టన్ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు డూ, రైట్? కానీ వాట్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ వే బిగర్ దాన్ అవర్ కాగ్నిజన్స్. మనం ఆలోచించగలిగిన విషయం కన్నా మన పర్పస్ పెద్దదైతే ఆర్ వీ నాట్ లిమిటింగ్ అవర్ సెల్వ్స్ టు వాట్ వీ థింక్ వీఆర్ సపోజ్ టు బి? అలా కాకుండా దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు వర్క్ టువర్డ్స్. అండ్ ఇఫ్ సంథింగ్ న్యూ కమ్స్ అప్, దాన్ని మనం రెసిస్టెన్స్ తోటి పక్కకు తొలగించకుండా దాన్ని కూడా ఎంబ్రేస్ చేసుకోగలిగితే మేబీ మన లిమిటేషన్ కొంచెం ఇంక్లూజివ్నెస్ తోటి ముందుకు సాగేలాగా చేస్తుందేమో. ఆలోచించండి, పర్పస్ ఆఫ్ లైఫ్ నిర్ణయించుకోవడం ఇంపార్టెంటా, లేకపోతే ఆ పర్పస్ని తెలుసుకోవడానికి జీవించడం ఇంపార్టెంటా? మీరు అలా ఆలోచిస్తూ ఉండగా ఓ చక్కటి పాట మీకోసం. వింటూనే ఉండండి 101.9 MHz పై వైబ్రెంట్ హైదరాబాద్.

0: ఏది మామా తినడానికి పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: బతుకమ్మ పూల సోయగం,
3: బోనాల జాతర ఉత్సాహ,
2: ఒగ్గు కథల మేళవింపు,
3: పేరిని నిత్య వీరత్వం,
2: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
3: నిర్మల్ కళల అందం,
2: సకినాల రుచులు,
3: సర్వపిండి సాంప్రదాయం,
2: పల్లె జానపద సంస్కృతి నుంచి
3: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
2: ప్రతి కథను
3: ప్రతి గాథను
2: ఒడిసిపట్టి
3: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
2: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
3: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
2: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
3: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
2: పేరిణి నృత్యం,
3: ఒగ్గు కథలు,
2: జానపద గీతాల సోయగాలతో
3: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
2: పచ్చని పంటలొక వైపు,
3: చేనేత చీరలు మరోవైపు,
2: బిర్యానీ రుచుల నుంచి
3: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
2: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:59 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. ఈరోజుకి ఒక్క రిమైండర్ ఉండాలి అంటే, వన్ థింగ్ దట్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ ఇస్ జస్ట్ బికాస్ సంథింగ్ ఇస్ డిఫికల్ట్ డజంట్ ఆటోమేటిక్లీ మేక్ ఇట్ వాల్యుబుల్. ఏదన్నా కష్టంగా ఉంది అంటే దాన్ని అచీవ్ చేయడానికి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుని, ఇది చాలా విలువైనది, దీన్ని ఎలా అన్నా మనం అచీవ్ చేయాలి అనే ఆలోచనలో ముందుకు సాగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు దట్ ఈస్ ట్రూ, కష్టం పడితే కానీ మంచి ఫలితం దక్కదు అన్నది ఇస్ అ వెరీ రియల్ థింగ్. కానీ ఒక విషయం కష్టపడుతుంది కాబట్టి దానికి విలువ ఉంది అనుకోవడం మాత్రం అంత ప్రాక్టికల్ థింగ్ కాదేమో. మీరే ఆలోచించి చూడండి, కొన్ని విషయాలు మనని బాగా బాధపడుతున్నాయి, కష్టపడుతున్నాయి అంటే మేబీ దే ఆర్ నాట్ మెంట్ టు బీ ఇన్ అవర్ లైఫ్స్. సో సండేకి ఫుడ్ ఫర్ థాట్ లాగా ఈ విషయం మీద కొంచెం ఆలోచన మీరు కూడా పెట్టండి. ఇంకొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ బీజేపీ ఒక నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి సాగు ప్రోత్సాహకంగా 70,000 కోట్ల రూపాయలను రైతులకు అందించి ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. అభివృద్ధిని సంస్కరణలను కాంగ్రెస్ ఎప్పుడూ అడ్డుకుంటూ దేశానికి అడ్డుగా మారిందని విమర్శించారు. స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల భరోసా లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ డిజిటల్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలు పొందవచ్చని స్పష్టం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ గెడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. అన్లోడింగ్ ప్రాంతాన్ని సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. జమ్మూకాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లా దచ్చన్ ప్రాంతంలో ఒక వాహనం అదుపుతప్పి చీనాబ్ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 5 మరణించారు. మరణించిన వారిని దుంగ్జోర్లోని పకల్దుల్ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులుగా పోలీసులు గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఛత్తీస్గఢ్,

గుజరాత్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. పాకిస్తాన్ సైన్యం యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, పౌరులనే లక్ష్యంగా చేసుకుంటోందని బలూచ్ నేత మీర్ యార్ బలూచ్ ఆరోపించారు. ఇటీవల సురాబ్లో జరిగిన వైమానిక దాడిలో 30 మంది పౌరులు మరణించారు. ఆ దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ బలూచిస్తాన్లో పాక్ సైనిక దురాక్రమణకు సాక్ష్యమని మీర్ యార్ అన్నారు. జింబాబ్వేలోని కరీబా సరస్సులో ఫెర్రీ నీట మునిగిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 72కి పెరిగింది. మృతుల్లో 18 మంది పిల్లలు ఉన్నారు. కరీబా పట్టణం నుంచి మారుమూల మత్స్యకార గ్రామానికి వెళ్తున్న ఫెర్రీ భారీ అలల తాకిడికి బోల్తా పడింది. లెబనాన్ దేశంలోని దక్షిణ భాగంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 11 మంది మరణించారు. హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడులను లెబనాన్ ప్రధానమంత్రి నవాఫ్ సలాం ఖండించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై 100 స్టూడియో క్లాక్లో టైం 10:05 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి ఈరోజు కాన్షియస్నెస్ గురించి చెప్పుకున్నాము, కాఫీ గురించి ఎన్నో కబుర్లు మాట్లాడుకున్నాము, కొన్ని ఫిలాసఫికల్గా మాట్లాడుకుంటే కొన్ని సరదా కబుర్లు. మరి ఇలానే వచ్చేవారం మళ్ళీ ఎన్నో పాటలతోటి, ఇంకెన్నో కబుర్లతోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను. మరి ఇకపై ఇంకొన్ని చక్కటి పాటలు, బోల్డెడ్ కబుర్లు చెప్పడానికి ఆర్జే కావలియా స్టూడియోలో ఉన్నారు. హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు హర్, సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీక్, యువర్ ఆర్జే చంద్రిక.

ನಮಸ್ತೆ ಡಿಯರ್ ಲಿಸ್ನರ್ಸ್, ಯು ಟ್ಯೂನ್ ಇನ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಆ್ಯಂಡ್ ಐ ಎಮ್ ಆರ್ ಜೆ ಕೈವಲ್ಯ, ಹಿಯರ್ ಟು ಮೇಕ್ ಯುವರ್ ಸಂಡೇ ಮಚ್ ಮೋರ್ ಅಮೇಝಿಂಗ್ ಅಂಡ್ ಬ್ಯೂಟಿಫುಲ್. ಆ್ಯಂಡ್ ಸ್ಟುಡಿಯೋಲೋ ಟೈಮ್ ಅಯಿತೇ 10:09 ಅವುತುಂದಿ, ವಿಚ್ ಮೀನ್ಸ್ ಇಟ್ ಇಸ್ ಟೈಮ್ ಫಾರ್ ಅಸ್ ಟು ಡೆಲ್ವ್ ರೈಟ್ ಇನ್ ಟು ಅವರ್ ಶೋ. ಸೊ ಅಸಲು ಹೈದರಾಬಾದ್, ಮನ ಹೈದರಾಬಾದ್ ಅಂತೇ ಒಕ ಪಕ್ಕನ ಚಾರ್ಮಿನಾರ್ ದಗ್ಗರ ಇರಾನಿ ಚಾಯ್ ಸುವಾಸನ, ಇಂಕೋ ಪಕ್ಕನ ಹೈಟೆಕ್ ಸಿಟಿಲೋ ಲ್ಯಾಪ್ಟಾಪ್ಸ್, ಮೀಟಿಂಗ್ಸ್ ಅನಿ, ಡೆಡ್ಲೈನ್ಸ್ ಅನಿ, ಮಧ್ಯಲೋ ಟ್ರಾಫಿಕ್ಲೋ ಮನ ಪೇಷೆಂಟ್ಸ್ಕಿ ಡೈಲಿ ಟೆಸ್ಟ್ ಅನಿ. ಈ ಸಿಟಿಲೋ ಒಕ ಸ್ಪೆಷಲ್ ಮ್ಯಾಜಿಕ್ ಉಂದಂಡಿ. ಓಲ್ಡ್ ಸಿಟಿಲೋ ವಿನಿಪಿಂಚೇ ತೆಹಸೀಬ್ ನುಂಚಿ ಜೂಬ್ಲಿ ಹಿಲ್ಸ್ಲೋ ಲೇಟ್ ನೈಟ್ ಕಾನ್ವರ್ಸೇಷನ್ಸ್ ವರಕು, ಬಿರಿಯಾನಿ ನುಂಚಿ ಸ್ಟಾರ್ಟ್ಅಪ್ಸ್ ವರಕು, అన్ని కలిసిపోయి ఒక యూనీక్ హైదరాబాద్ అయితే మన సిటీ. పొద్దు పొద్దునే హుసేన్ సాగర్ మీద పడే సన్లైట్ అయినా, ఈవినింగ్ నెక్లెస్ రోడ్లో పడే బ్రీజ్లో తిరగడం అయినా, ఈ సిటీ హ్యాజ్ ఇట్స్ ఓన్ రిధమ్ అనుకోండి. కానీ ఇంత ఫాస్ట్గా పరిగెట్టే సిటీలో కూడా ఒక్క నిమిషం ఆగి అద్భుతమైన ఛాయ్ తాగే ఫెసిలిటీ కూడా ఉన్న సిటీ మన సిటీ. అందుకే హైదరాబాద్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ సిటీ, ఇట్స్ ఇన్ ది మోషన్. మరి ఆ ఫీలింగ్తోనే మనం రోజు కొంచెం ఎనర్జెటిక్గా స్టార్ట్ చేద్దాం. ఇది మన హైదరాబాద్, లెట్స్ గో.

మీరు విన్నారు చల్ చల్ రే ఫ్రమ్ ద మూవీ హ్యాపీ. మరి ఇదే బీట్లో అసలు హైదరాబాద్ అంటే ఏంటి అని ఇంకొక పాట అయితే అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్ సాంగ్ ఇస్ యర్. లెట్స్ గో అండ్ లిసన్ టు ఇట్.

0: उसके लिए पंख लगा के उड़ना जरूरी है, जरूरी है।
1: परेशानो के रेशानो एक टेंशन हो लेके चेनी लाइफ स्टाइल रहा మాదిల్ లోపల దమ్మే చూస్తే దమ్ బిర్యానీకి దిమ్మ తిరగదా రాక్ బ్యాండ్ లైవ్ ట్రెండ్ చూడటానికి పబ్బులోన అడుగు పెట్టరా.

0: అదే అండి మీరు విన్నారు హే హలో నమస్తే ఫ్రమ్ ద మూవీ పతంగ్. అండ్ అసలు అసలు హైదరాబాద్ మీరు ఫస్ట్ విన్న పాట చల్ చల్ రే అన్నది ఇట్ వాస్ రిటన్ సమ్ 10 ఇయర్స్ అగో అండి, బట్ స్టిల్ ఇట్ స్టిల్ ఇస్ ద సేమ్ నౌ. అంటే హైదరాబాద్ ఏమీ మారలేదండి, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఏమైనా జరిగిందంటే మేబీ వీవ్ గ్రోన్, వీవ్ బికమ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఇన్ ఇండియా, బట్ ఇట్స్ స్టిల్ ద సేమ్ అండ్ విచ్ ఇస్ సో బ్యూటిఫుల్. అండ్ అదే మాట మీద, హ్యావ్ యూ గైజ్ ఎవర్ నోటీస్ దాట్ మనకి స్కూల్లో సబ్జెక్ట్స్, యునో జాగ్రఫీ అని, హిస్టరీ అని, సైన్స్ అని, యూనో ఆల్ ది మేజర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఆర్ టాట్ టు అస్, బట్ ఫిలాసఫీ అన్న సబ్జెక్ట్ అసలు స్కూల్లో ఉండదు. బట్ యెట్ యునో సమ్హౌ వీ ఆల్ బికమ్ ఫిలాసఫర్స్, రైట్? యు ఆర్ స్టక్ ఇన్ ట్రాఫిక్ అండ్ సడన్లీ యూ ఆర్ వండరింగ్, oh my god, what am I doing with my life? And you fall in love and suddenly you're thinking, what even is love? Is love necessary? Maybe you're eating biryani at 11 o'clock and wondering, was this a good decision? Why am I eating biryani now? Congratulations, that's philosophy there. You know, we usually imagine philosophy as old men in robes asking complicated questions nobody asked for, right? But honestly, philosophy is just curiosity wearing spectacles. What makes a good life? What makes somebody a good friend? Can money actually make us happy? Are we the same person we were 5 years ago? Yeah, you know, these aren't textbook questions. These are Tuesday evening questions, post-gym workout or something. Maybe philosophy was never meant to be a mandatory subject because life already gives us the exam, right? And honestly, no syllabus, no question paper, and definitely no answer key makes us, you know, blank answers or blank spaces give us the opportunity to kind of fill our own answers and the ability to say, I don't know, naaku telidu ani cheppadam, I think is a blessing because naaku telidu anna అని అనుకుంటేనే వీ విల్ బీ ఏబుల్ టు లర్న్ మోర్ అండ్ ఆనెస్ట్లీ దెర్ సో మచ్ ఇన్ ద వరల్డ్ యెట్ టు బీ ఎక్స్ప్లోర్డ్ అండ్ ఐ డోంట్ నో మ్యాన్ ఐ డోంట్ నో.
1: Hola, bienvenido. Disfrutar fiesta.

0: బాబు నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: Hey, very hungry. What's special today?
3: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes. The history of the kitchens and the flavors that shaped our city. And where do we taste all these?
3: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
4: Jashne Hyderabad, savor the city's soul.

Dreams, your weird little obsessions. Yes, that even that one song you deny listening to. And finally, the unknown self. Things neither you nor anyone else knows about you yet. అంటే మీ గురించి వేరే ఎవరికి కూడా తెలియదు, మీ గురించి ఆ విషయం మీకు కూడా తెలియదు. సో మేబీ అ టాలెంట్ యువ్ నెవర్ డిస్కవర్డ్ ఎట్, ఆర్ షాయద్ వో సైడ్ ఆప్కా జో సిర్ఫ్ కంప్లీట్లీ న్యూ సిచ్యువేషన్ మే హీ ఆప్కో దిఖతా హై. సో మేబీ నోయింగ్ యువర్ సెల్ఫ్ ఇజన్ట్ అ డెస్టినేషన్, ఇట్స్ యు నో అన్ ఆన్ గోయింగ్ డిస్కవరీ. ఇట్ కుడ్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఆక్వర్డ్ ప్రజెంటేషన్, ఒక న్యూ ఎక్స్పీరియన్స్, ఎక్ బ్రూటలీ ఆనెస్ట్ దోస్త్, ఆర్ ఇట్ కుడ్ బి ఆల్ అట్ వన్స్. అండ్ దాట్స్ ద బ్యూటీ ఆఫ్ యు నో హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆర్ సెల్వ్స్ అండ్ నోయింగ్ అస్ అండ్ యా ఆన్ And that makes it easy for us to fix or sort things out, don't you think so? While I let you sit and grasp all of this information, here's Shawn Mendes asking us to stitch it right in time.

0: FM Rainbow 101.9, musically yours.
1: You're listening to 101.9 FM Rainbow, and this is Akashwani Hyderabad. With me, RJ Kaivalya. We are in Namaste, Hello, Adab program, which is a trilingual show where I speak to you in English, Telugu, and Hindi, and we explore a lot of questions and listen to amazing songs. And amazing song ante, ippudu mari trilingual show kabatti, anni languages ki nyayam cheyal kabatti. Here's an English song. Yeah, I mean, it's my favorite song. It's one of your favorite too, I'm very sure. So, meeru guess chese lopala, here is a commercial and then we'll listen to the song.
2: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
3: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
2: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
3: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
2: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
3: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: ರೇನ್ಬೋ 101.9
1: ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ 101.9 ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ ಅಂಡ್ ದಿಸ್ ಇಸ್ ಮೀ ಆರ್ಜೆ ಕೈವಲ್ಯ ಹಿಯರ್ ವಿತ್ ದ ಪ್ರೋಗ್ರಾಮ್ ನಮಸ್ತೆ ಹೆಲೋ ಆದಾಬ್. ದ ಟೈಮ್ ಇನ್ ದ ಸ್ಟುಡಿಯೋ ಇಸ್ 12:10 ಅಂಡ್ ವಿ ವರ್ ಟಾಕಿಂಗ್ ಅಬೌಟ್ ಜೋಹಾರೀಸ್ ವಿಂಡೋ. ಜೋಹಾರೀಸ್ ವಿಂಡೋ ಅಂತೇ ಏನು ಲೇದಂಡಿ, మనం మనల్ని గురించి చాలా తెలుసు అనుకుంటాం కానీ దెర్ ఆర్ స్టిల్ పార్ట్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్ వీఆర్ యెట్ టు ఎక్స్ప్లోర్ అనమాట. ఇదే ఒక నీట్గా ఒక ఇలస్ట్రేషన్తో మనకి ఒక కాన్సెప్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇన్ జోహారీస్ విండో, వేర్ దెర్ ఆర్ 4 క్వాడ్రెంట్స్. వన్ ఇస్ మీకు మీ గురించి తెలిసినవి, అవుట్ సైడ్ పీపుల్ గురించి మీకు తెలిసిన క్వాడ్రెంట్. ద సెకండ్ థింగ్ ఇస్ ద బ్లైండ్ సెల్ఫ్, వేరే వాళ్ళకి మీ గురించి తెలుసు కానీ మీకు ఇంకా తెలీదు. The third quadrant is vere vallaki teliyadu kani meeku telusu mee gurinchi, and the fourth quadrant is vere vallaku kuda teliyadu meeku kuda teliyadu, you are yet to explore. We will talk about all of these four quadrants, koncham detail ga explain chestanu, but before that oka commercial aithe vindam.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: మాటైనా
6: పాటైనా
7: ఏదో
5: ఏ చోటైనా
6: శ్రోతల ఆనందాలని
5: మధుర గానాల మనోరంజని
6: మన జనరంజని
7: మనసునే మీటకే నేస్తమా.
6: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

సో మన టాపిక్లోకి వస్తే మన గురించి మనకి కొన్ని విషయాలు చాలా క్లియర్గా తెలుసు కదా. మన ఫేవరెట్ ఫుడ్ ఏంటి, మన ఫేవరెట్ సాంగ్ ఏంటి, మనం బాగా ఇష్టపడే విషయం ఏంటి, ఎట్సెట్రా. అలాగే మన గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలుసు, యూనో, లైక్ మన ఫ్రెండ్స్కి మన ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసు, మన ఫ్యామిలీకి మనం సాడ్గా ఉంటే ఎలా ఉంటామో తెలుసు, కొలీగ్స్కి కాఫీ లేకుండా మన మార్నింగ్ స్టార్ట్ అవ్వదని తెలుసు. సో జోహారీస్ విండోలో దీన్నే ఓపెన్ సెల్ఫ్ అంటారు. మనకి కూడా తెలిసిన, వేరే వాళ్ళకి కూడా తెలిసిన మన వర్షన్, ఇది మన మోస్ట్ విజిబుల్ సెల్ఫ్. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం ఇక్కడే కంప్లీట్ కాదు. మన గురించి కొన్ని విషయాలు మనకి తెలియవు కానీ వేరే వాళ్ళకి తెలుసు. అక్కడ నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది, అదే బ్లైండ్ సెల్ఫ్. సో బ్లైండ్ సెల్ఫ్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే, అరే నువ్వు అలా చేస్తావని నీకు కూడా తెలీదా అని ఎవరైనా చెప్పారా? చెప్పే ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ, మనం మన ఫేస్ చూడటానికి మిర్రర్ యూజ్ చేస్తాం, కానీ మన పర్సనాలిటీకి మిర్రర్ ఎవరు? సమ్టైమ్స్ ఇట్ ఈస్ ద పీపుల్ అరౌండ్ అస్. మన వాయిస్లో ఒక పర్టిక్యులర్ టోన్ ఉండొచ్చు, మనం నర్వస్ అయినప్పుడు ఒక హ్యాబిట్ అయి ఉండొచ్చు, ఎక్సైటెడ్ అయినప్పుడు ఫాస్ట్గా మాట్లాడతామేమో, ఎట్సెట్రా. అవన్నీ మనం ఎవ్రీడేలో అబ్జర్వ్ చేయలేకపోవచ్చు, కానీ మన ఫ్రెండ్స్ అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆబ్వియస్గా కనిపిస్తాయి కదా. సో జోహారీస్ విండోలో దిస్ ఇస్ కాల్డ్ ద బ్లైండ్ సెల్ఫ్. అదర్ పీపుల్ కెన్ సీ ఇట్ బట్ యూ కెనాట్. అండ్ ఆనెస్ట్లీ, బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ బేసికలీ యువర్ పర్సనాలిటీ అనలిస్ట్, రైట్? నీకు తెలుసా, నువ్వు ఎప్పుడైనా అబద్ధం చెప్తే నీ ఫేస్ ఇలా ఉంటుంది అని అంటారు కదా. అండ్ యు ఆర్ లైక్, థ్యాంక్ యూ, ఐ డోంట్ నో అబౌట్ దిస్ బట్ ఓకే. అండ్ ఎస్, సమ్టైమ్స్ అదర్ పీపుల్ ఇంట్రడ్యూస్ అస్ టు అ వర్జన్ ఆఫ్ అవర్ సెల్వ్స్ దట్ వీ నెవర్ నోటిస్డ్. అండ్ దాట్స్ సో బ్యూటిఫుల్ అబౌట్ హ్యూమన్ రిలేషన్షిప్స్. లెట్స్ టాక్ అబౌట్ ద అదర్ టూ విండోస్, బట్ బిఫోర్ దాట్ హియర్ ఇస్ అ సాంగ్ విచ్ పర్ఫెక్ట్లీ డిస్క్రైబ్స్ అనదర్ పర్సన్.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Akashwani Hyderabad 101.9 FM Rainbow. This is me, RJ Kaivalya, and we are talking about the Johari's window. ఇప్పుడు మన థర్డ్ విండో ఆర్ ద థర్డ్ సెల్ఫ్ ఏంటంటే ద హిడెన్ సెల్ఫ్. మనకి మన గురించి కొన్ని విషయాలు తెలుసు, కానీ అవి అందరికీ తెలియవు, రైట్? మేబీ సమ్ డ్రీమ్ ఆర్ అ ఫియర్ ఆర్ షాయద్ అ సీక్రెట్ టాలెంట్ యా ఫిర్ ఏ గానా జో ఆప్కో బిల్కుల్ పసంద్ హై లేకిన్ ఆప్ బోల్తే నహీ హో కి ఆప్కో వో పసంద్ హై. యే హిడెన్ సెల్ఫ్ హై. యే జో హై హమ్ सबको अपना कंप्लीट वर्शन नहीं दिखा सकते हैं ना. ऑफिस में एक वर्शन होता है, फ्रेंड्स के साथ एक वर्शन होता है, फैमिली के साथ दूसरा ही वर्शन होता है आपके आपका. और इसका मतलब ये नहीं है कि आप डिफरेंट डिफरेंट प्लेसेस पे डिफरेंट डिफरेंट है ना. इट जस्ट मीन्स दैट डिफरेंट पीपल जस्ट ब्रिंग आउट डिफरेंट वर्जन्स ऑफ आवर सेल्व्स, राइट? दिस इज सो ब्यूटिफुल बिकॉज sometimes when we want to share something we need a kind of person, and koni feelings ki oka right person kavali, koni stories ki oka right time kavali, and sometimes the people closest to us aren't necessarily the people who know everything about us, right? Because being close to someone and being completely known by them are very very different things. So I think just life is just meant to be explored and

సో దాట్ వాజ్ ఉడేదిల్ బేఫిక్రే. అండ్ మన జోహారి విండోలో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ విండో ఇస్ ది అన్నోన్ సెల్ఫ్. ఇమాజిన్ మీరు ఎప్పుడైనా స్టేజ్ మీద పర్ఫామ్ చేసినప్పుడు హ్యావ్ యూ ఎవర్ థాట్ టు యువర్ సెల్ఫ్ నేను స్టేజ్ మీద కాన్ఫిడెంట్గా ఉండగలనా ఆర్ సంథింగ్ లైక్ దాట్. మీరు ఒక కంప్లీట్లీ న్యూ సిటీకి వెళ్ళలేదు, ఒక షాయద్ ఏక్ డిఫికల్ట్ సిచ్యువేషన్ హే, ఏక్ డిఫికల్ట్ ఇంటర్వ్యూ హే, తో ఆప్కో షాయద్ లగా హోగా కి క్యా మే యే హ్యాండిల్ కర్ సక్తి హూ యా కర్ సక్తా హూ, యా ఫిర్ ఆప్ ఏక్ ఇన్సాన్ కో మిలే ఆర్ అప్నే ఆప్కా ఏక్ వర్షన్ జో హే కంప్లీట్లీ డిఫరెంట్ న్యూ యూనిక్ వో ఆప్ డిస్కవర్ కియే హోంగే. షాయద్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మే యే బహుత్ ఇంట్రెస్టింగ్ హే నా. స్లోలీ హమ్ హమారా యూజర్ మాన్యువల్ ఖుద్ డిస్కవర్ కర్తే హే అదర్ పీపుల్ కే త్రూ. అండ్ ద బెస్ట్ పార్ట్ యే హే కి ఆప్

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిసే మామా నీకు అన్ని?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆకాశవాణి హైదరాబాద్. దిస్ ఇస్ మీ ఆర్జే కైవల్య. స్టూడియోలో టైమ్ ఇస్ 12:40. అట్ 1 o'clock వీ హ్యావ్ హెలో రెయిన్బో, అండ్ టు కాల్ అస్ ది నంబర్స్ ఆర్ 0402323 0030, 0402323481, అండ్ 0402970475. అండ్ ద టాపిక్ ఫర్ టుడే ఇస్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్ మెమరీ, రైట్? మీకు బాగా గుర్తున్న మీ ఫెస్టివల్ మెమరీ ఏంటో చెప్పేయండి. మీ స్టోరీస్ వినడానికి నేనైతే రెడీగా ఉన్నాను. బట్ దానికంటే ముందు కవి సోచా హే ఆజ్ సే 5 సాల్ బాద్ ఆప్కీ జిందగీ మే కౌన్ కౌన్ లోగ్ హోంగే. కుచ్ లోగ్ జో ఆజ్ ఆప్కే బిల్కుల్ కరీబ్ హై షాయద్ తబ్ సిర్ఫ్ ఏక్ నామ్ యా ఏక్ యాద్ రహ్ జాయేంగే, ఔర్ కుచ్ లోగ్ జిన్హే ఆప్ ఆజ్ బిల్కుల్ జాంతే హీ నహీ హై వో షాయద్ ఆప్కీ జిందగీ కే సబ్సే ఇంపార్టెంట్ లోగ్ బన్ జాయేంగే. 5 సాల్ పహలే సోచియే, క్యా ఆప్కో పతా థా కి ఆజ్ ఆప్ కిన్ లోగో కే సాథ్ కాఫీ పియేంగే, కిస్కే మెసేజెస్ కా వెయిట్ కరేంగే, కిస్కే సాథ్ ఇత్నీ సారీ మెమరీస్ హోంగే, రైట్? ప్రాబబ్లీ నహీ. జిందగీ కి సబ్సే ఇంట్రెస్టింగ్ బాత్ యహీ హై దోస్తో, హమ్ అప్నే ఫ్యూచర్ కే క్యారెక్టర్స్ కో పహలే సే కాస్ట్ నహీ కర్ సక్తే. కుచ్ లోగ్ ఎంట్రీ మార్తే హై, కుచ్ లోగ్ ఎగ్జిట్, ఔర్ కుచ్ లోగ్ బినా వార్నింగ్ కే పర్మనెంట్ క్యారెక్టర్ బన్ జాతే హై. తో జో స్ట్రేంజర్ ఆజ్ ఆప్కే సామ్నే గుజరా, హూ నోస్.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
3: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
3: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
3: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
3: సరే, కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
4: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

లైఫ్లో ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, కానీ అకార్డింగ్ టు అరిస్టాటిల్ మనకి త్రీ టైప్స్ ఆఫ్ ప్రామినెంట్ ఫ్రెండ్స్ ఉంటారు. సో హూ ఆర్ దీస్ త్రీ ఫ్రెండ్స్? ఫస్ట్, ఫ్రెండ్స్ ఆఫ్ యూటిలిటీ, అంటే ఒక కామన్ ఇంట్రెస్ట్ యా ఫిర్ ఉన్కా కామ్ కే లియే యా ఫిర్ హమారా కామ్ కే లియే జో ఫ్రెండ్స్ హమ్ బనాతే హై వో హై ఫ్రెండ్స్ ఆఫ్ యూటిలిటీ. ఆఫీస్ మే లంచ్ ఆప్ ఉన్కే సాత్ కర్తే హో యా ఫిర్ కొలీగ్స్ జో హోతే హై ఫ్రెండ్స్ జో హోతే హై యే సబ్ ఫ్రెండ్స్ ఆఫ్ యూటిలిటీ హోతే హై. జో ఏక్ కామన్ ఇంట్రెస్ట్ హై, ఏక్ నెసెసిటీ ఆర్ నీడ్ హై, ఫర్ దాట్ వెన్ యూ మేక్ ఫ్రెండ్స్ ఇట్స్ కాల్డ్ ఫ్రెండ్స్ ఆఫ్ యూటిలిటీ. దెన్ సెకండ్ వీ హ్యావ్ ఫ్రెండ్స్ ఆఫ్ ప్లెజర్. వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇస్ వెరీ ఫన్. మీమ్స్, మూవీస్, లేట్ నైట్ కాల్స్, లైఫ్లో మన ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్ అంటే వీళ్ళు. అండ్ ద థర్డ్ వన్ విచ్ ఇస్ ద మోస్ట్ స్పెషల్ అండ్ ద ప్యూరెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద ఫ్రెండ్స్ ఆఫ్ వర్చ్యూ. అంటే మన లైఫ్ని చాలా బెటర్గా చేసే ఫ్రెండ్స్, మన మీద నిజం చెప్పేవాళ్ళు, మన సక్సెస్ని జెన్యున్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు, మన వర్స్ట్ వర్షన్ని చూసి కూడా సరే ఇప్పుడేం చేద్దాం అని పక్కన నిలబడేవాళ్ళు. మేబీ వీ మే యునో హండ్రెడ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, బట్ కానీ కొంతమంది మాత్రం కాంటాక్ట్స్ కాదు, కాన్స్టెంట్స్. అండ్ ఇలాంటి వాళ్ళని ట్రెజర్ చేసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. And I am grateful to have such friends in your life. And if you have such friends in your life, maybe drop them a text today and tell them that they are loved.

0: 101.9.
1: Welcome back to Akashwani Hyderabad. This is FM Rainbow 101.9. And chala koddi sepatlo manam Hello Rainbow program ki move avutamu. మీరు మాతో కాల్ చేయాల్సి నా నంబర్స్ 0402323030 0402323482104029704715. అండ్ ఈరోజు మన టాపిక్ మీ ఫేవరెట్ ఫెస్టివల్ మెమరీ, ఆప్కా ఫేవరెట్ ఫెస్టివల్ కా యాద్ జో హై. మీరు కాల్ చేసి నాకు స్టోరీస్ చెప్పడానికి మీరు రెడీగా ఉన్నారు, అవి వినేసి పోలని ముచ్చట్లు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మన ఫెస్టివల్స్ అంటే జస్ట్ హాలిడేస్ కాదు కదా. ఒక ఫెస్టివల్ వచ్చిందంటే ఇంట్లో ఒక డిఫరెంట్ ఎనర్జీ స్టార్ట్ అయిపోతుంది. కిచెన్సే అమేజింగ్ స్మెల్స్ ఆతే హై, రిలేటివ్స్ ఫోన్ కర్తే హై, షాపింగ్కే జాతే హై, స్వీట్స్ ఖాతే హై, అండ్ సమ్హౌ ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ దట్ వన్ పర్సన్ హూ స్టార్ట్స్ ప్రిపేరింగ్ లైక్ అ మంత్ ఎర్లీ. అండ్ ఫెస్టివల్స్ కనెక్ట్ అస్ యాజ్ అ కమ్యూనిటీ. మన పక్కింటి వాళ్ళతో మాట్లాడిన రోజులు కూడా ఒక పండగ రోజు. మీ ఇంట్లో ఏం చేస్తున్నారు అని అడుగుతాం. So that's, maybe that's why festivals survived for thousands of years, because human beings

0: आप सुन रहे थे चौगाड़ा। तो अभी अपना नेक्स्ट कॉलर कौन है सुनते हैं। हेलो रेनबो।
1: हेलो रेनबो माँ कैसी। गुड आफ्टरनून माँ कैवल्या।
0: गुड आफ्टरनून अंडी, మీ పేరు?
1: నా పేరు రమణయ్య అమ్మ.
0: నమస్తే రమణయ్య గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను తల్లి, మీ అందరి అభిమానంతో బాగానే ఉందా?
0: మీ ఫేవరెట్ ఫెస్టివల్ మెమరీ
1: మాకు
0: ఏంటో?
1: ఒకటి మా ఆర్జల అభిమానం మాకు ఉండాలి కదా, మీ ప్రేమ ఉంటే మాకు బాగుంటాం మంచిది.
0: తప్పకుండా తప్పకుండా ఉందండి. సో మీ
1: మేమంతా సీనియర్లం కదా,
0: అవునండి, మీ ఫేవరెట్
1: కాల్చూడ
0: ఫెస్టివల్ మెమరీ ఏంటో చెప్పండి మా శ్రోతలకినూను మాకు. యా
1: కాల్చూడ కొన్ని తీసుకోమ్మా, కాల్చి బాగా తీసుకో. తర్వాత నాకైతే అమ్మా రెండు పండుగలు, వినాయక చవితి దసరా, ఈ రెండు నాకు చాలా ఇష్టమైన అనమాట. దసరా అయితే 9 రోజులు నవరాత్రులు చేసేసి లాస్ట్ 10వ రోజు అమ్మవారి మెరవడం జరుగుతుంది. ఆ 10 రోజులు బాగా ఆనందంగా ఉంటుంది అనమాట.
0: అవునండి,
1: ఎందుకంటే ప్రతిరోజు ఒకరు ప్రసాదాలు తీసుకురావడము, అమ్మవారిని కూర్చోవడం, పంతులు ఆశీర్వచనాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. నేను వినాయక చవితి అయితే ఇంక చెప్పనే పట్టదు, వాడ వాడలా వినాయకుడు పెట్టేసి వాళ్ళు అన్ని భజన కీర్తనలు అవి చేసుకుంటూ అక్కడ, అది కూడా రోజు ఒక్కొక్క రకం వెరైటీ ప్రసాదాలు తింటూ చేస్తారు. అంత బాగా మాకు నాకు ఈ రెండు పనులు పండుగలు బాగా నచ్చాయి. ఆయన
0: మొత్తం సిటీ అంతా కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది ఈ రెండు
1: మొత్తం
0: పండుగలు.
1: మొత్తం
0: అవును
1: ప్రతి
0: అవును.
1: వీధిలోను చేసుకుంటారు. అమ్మవారి మీద ఒక చరణం చెప్తాను. అంబా నీదయ్యమాపై చూపించవ్వా, గోబింబాదరి భక్తులను గావుమా, శనుగొండపురమందు నిన్ను గాంచిన, ప్రేమారు మదిలోన ధ్యానించిన, ఆనందమే బ్రహ్మానందమే ధ్యానించు నీ నామమును నిత్యము. చాలమ్మా,
0: చాలా అద్భుతంగా పాడారండి రమణయ్య
1: మంచి
0: గారు.
1: పాట అది. అమ్మవారిని ఏడుకుంటా ఉంటాం అనమాట. ఆ అమ్మవారి ఆశీర్వాదం నీకు కూడా ఉండాలని కోరుకుంటా.
0: థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ మీకు ఏమైనా పాట వినాలని ఉంటే చెప్పండి, మీకోసం ప్లే చేస్తాను.
1: అదే అమ్మ చెప్తు కదమ్మా, కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతి హై పాట వేమా.
0: తప్పకుండా మీకోసం ఆ పాట వచ్చేస్తుంది, వినేయండి.
1: ఓకే.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.
4: ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో. మీరు వింటున్నారు హలో రెయిన్బో, దిస్ ఇస్ మీ ఆర్జే కైవల్య. మన నెక్స్ట్ కాలర్ ఎవరో వినేద్దాము. హలో రెయిన్బో.
5: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
4: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు?
5: రేణుక అండి.
4: నమస్తే రేణుక గారు, ఎలా ఉన్నారు?
5: బాగున్నాం అండి, మీరు బాగున్నారా?
4: థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చాలా బాగున్నాను. మీ ఫేవరెట్ ఫెస్టివల్ మెమరీ ఏంటో మరి మా శ్రోతలకు చెప్పండి.
5: నా ఫేవరెట్ ఫెస్టివల్ అంటే ఫస్ట్ బోనాలు అండి, బోనాల తర్వాత దీపావళి.
4: అమేజింగ్. సో మీరు బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి.
5: మేము బోనాలు అమ్మవారికి బోనం సమర్పిస్తామండి ప్రతి ఇయర్. కొంచెం డిఫరెంట్ ఇంట్లోనే వేసుకుంటాం కదండి, అందుకే నచ్చుతుంది.
4: ఇంకొకటి దీపావళి అని చెప్పారు.
5: దీపావళి కూడా లక్ష్మీదేవత పూజ చేస్తామండి. మా ఆయనకు బిజినెస్ ఉంది, అందులో పూజ చేస్తాం అక్కడ.
4: ఓకే, అమేజింగ్. మరి క్రాకర్స్ కలుస్తారా పిల్లలతో కలిసి?
5: కలుస్తామండి.
4: ఓకే, అమేజింగ్.
5: నచ్చుతుంది
4: పిల్లలకైతే. అసలు దీపావళి ఫేవరెట్, చాలా మంది పిల్లలకి ఫేవరెట్ ఉంటుంది, క్రాకర్స్ కలుస్తారు కాబట్టి.
5: అవునండి.
4: మీకు ఏదైనా పాట కావాలా?
5: ఓం శాంతి ఓం నుంచి ఏదైనా సాంగ్.
4: ఓం శాంతి ఓం నుంచి ఏదైనా సాంగ్. ఓకే రేణుక గారు, మీకోసం ఓం శాంతి ఓం నుంచి అజబ్సీ ప్లే చేస్తాను, వినేద్దామా?
5: థ్యాంక్ యూ.
4: ఓకే, థ్యాంక్ యూ సో మచ్.

0: ರೇನ್ಬೋ 101.9. ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ ಎಂ ರೇನ್ಬೋ 101.9 ವಿತ್ ಮೀ ಆರ್ ಜೆ ಕೈವಲ್ಯಂ. ಅಂಡ್ ನೆಕ್ಸ್ಟ್ ಕಾಲರ್ ಅವರು ಬಿಂದಾಮು. ಹಲೋ ರೇನ್ಬೋ.
1: హలో నమస్కారం అమ్మ కావ్యాలి గారు.
0: నమస్తే అండి, ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాను. నేను ఓలేటి ప్రభాకర్ రావు అని.
0: ప్రభాకర్ గారు గుర్తుపట్టానండి మీ గొంతు.
1: అదే సిక్స్ సెన్స్ మీకు కదీ కదీ సాంగ్ ఇచ్చినప్పుడే నేను అనుకున్నా మీకు సిక్స్ సెన్స్ ఉంది, నాకు కావలసిన పాట వేశారు అని చెప్పని.
0: మిమ్మల్ని అలా తలుచుకున్నాను, ఆ పాట వేస్తూ కూడా మిమ్మల్ని తలుచుకున్నాను నేను.
1: దాన్ని అంటారు సిక్స్ సెన్స్ అని. గ్రేటే. అయితే
0: చెప్పండి,
1: పండగలు దసరా ఒకటమ్మా, నెక్స్ట్ సంక్రాంతి, మూడు రోజుల పండగ. సంక్రాంతి
0: మూడు రోజులు. అవును,
1: మూడు రోజుల పండగ భోగి, సంక్రాంతి, కనుమ. ఆ మూడు రోజులు అసలు మూడు రోజులు కాదు, పది రోజుల ముందు నుంచే మాకు వచ్చేస్తుంది.
0: అవును, కైట్లు ఎగరేయడము, సందడి,
1: పిండి వంటలు, కొత్త బట్టలు. అయితే కొత్త బట్టలు వెళ్ళినప్పుడు ఏమయ్యిందంటే టైర్ తీగిస్తానని తీరా టైం అయ్యేసరికల్లా గుండీలు ఇంకా కాజాలు వేయలేదు అనేవాడు, పెండింగ్ వర్క్ అని. చూస్తారు పండగ దగ్గర పడిపోతున్నది. అలాంటి సిచ్యువేషన్ జరుగుతుండే అనమాట అప్పట్లో.
0: ఇప్పుడంతా ఫాస్ట్ ఫ్యాషన్, జస్ట్ అలా మాల్లోకి వెళ్ళిపోయి
1: ఫాస్ట్ అంటే ఎంత ఫాస్ట్ అంటే ప్రతి ఎవ్రీ సండే పండగ అయిపోతున్నది జనాలకి.
0: అవును,
1: మనకి అప్పుడెప్పుడు వచ్చే పండగలనే కాదు, ప్రతి సండే వచ్చిందంటే పండగే ఇప్పుడు ప్రజల్లో అలా అయిపోయింది.
0: అవునండి, కానీ మన పండగలకున్న వైబే వేరు అసలు.
1: చాలా మన అసలు హిందూ పండుగ అంటే అనకూడదు కానీ ఏ మతాన్ని కానీ హిందూ పండగలకి చాలా ఉందమ్మా. మెయిన్ ఏమిటంటే అసలు దసరా అమ్మవారి. హలో.
0: అవునండి చెప్పండి.
1: అమ్మవారిని కొలుచుకుంటాం 9 రోజులు శుభ్రంగా. అంతకన్నా ముందు మనం గణపతిని పూజిస్తాం, గణపతి నవరాత్రులు. అది విద్యా బుద్ధులు కాబట్టి కంపల్సరిగా పూజ మాత్రం ఇంట్లో చేస్తాం అనమాట, ఎందుకంటే పిల్లలకు అవసరమైంది అది.
0: అవునండి,
1: పిల్లలకి విద్య గురించి కూడా తెలియాలి. ఆ బుక్స్ ని వాటిని పెట్టి అక్కడ పూజ చేస్తాం అనమాట ఆ రోజు వినాయక చవితికి. అది చాలా ఇంకా ఎక్కువ భక్తిగా అయిపోతుంది. ఈ సంక్రాంతి దసరాలు ఏమిటంటే ఎంజాయ్ ఫెస్టివల్స్ అనమాట ఇవి. అందరికి ఎంజాయ్గా ఉండే ఫెస్టివల్స్ ఈ మూడును, ఈ రెండును.
0: అవునండి,
1: ఇది మాత్రం వినాయకుడు మాత్రం ఆ బొజ్జ గణపతికి పిల్లల కోసం అని చెప్పని చేస్తాం. ఓకే, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నాకు డాన్స్ సినిమా నుంచి కైకే పాన్ బనారస్ వాలా.
0: ఓకే ప్రభాకర్ గారు, మీరు మీకోసం కైకే పాన్ బనారస్ వాలా వస్తుంది. మరి
1: నాకు చాలా థ్యాంక్స్ అమ్మా. కైవల్య గారు ఇంకా 7th సెన్స్ వరకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను.
0: ఓకే అండి, మీకోసం పాట వస్తుంది, వినేద్దాం. ప్రభాకర్ గారు చెప్పినట్టు దసరా అండ్ ఇన్ఫాక్ట్ ఆల్ ఫెస్టివల్స్ నో సో బ్యూటిఫుల్ బింగ్ పీపుల్ టుగెదర్ అండ్ ఫుడ్ ఏదైతే ఉందో ప్రతి ఫెస్టివల్కి ఒక డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. ఇట్స్ సో అమేజింగ్, ఐ లవ్ ఫెస్టివల్స్. సో ప్రభాకర్ గారు కోరినట్టు హియర్ ఇస్ కైకే పాన్ బనారస్ వాలా కమింగ్ అప్ రైట్ అవే.
2: अरे भंग का रंग जमा हो चकाचक फिर लो पान चबाए आह

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: Welcome back, Akashwani Hyderabad, FM Rainbow 101.9. This is me, RJ Kaivalya. We've got some messages. Let's read them. Huda Babar, Baba Nagar se, hi, kaise hai aap? Bahut acche hain. Thank you so much for asking. Favorite festival hamare liye Ramzan hai, kyunki is mahine mein aur Eid tak hame der sare dress shopping ho jati hai. Bilkul, bilkul, bahut badhiya. To, और एक मैसेज है, हेलो आरजे कायवलिया, दिस इज़ रिया फ्रॉम हैदराबाद. माय फेवरेट फेस्टिवल मेमोरी इज़ विथ माय नेबर्स, वेयर ऑल ऑफ अस शेयर द फेस्टिवल वाइब्स, फूड, वी गो टू टेंपल्स टुगेदर. ओके, सो रिया लाइक्स ऑल द फेस्टिवल्स. प्लीज़ प्ले तस्सा दिया फ्रॉम माइंटी मगारम. श्योर प्रिया, वी हैव

0: మీరు విన్నారు తస్సదియా ఫ్రమ్ మా ఇంటి బంగారం. మన నెక్స్ట్ కాలర్ ఎవరో వినేద్దాము. హలో రెయిన్బో.
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు?
1: నరసింహారెడ్డి మేడం.
0: నరసింహారెడ్డి గారు బాగున్నారా?
1: బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు మేడం?
0: థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అండి. చాలా బాగున్నాను.
1: మేడం
0: మీ ఫేవరెట్ ఫెస్టివల్ మెమరీ ఏంటో మరి చెప్పండి.
1: రక్షాబంధన్ మేడం.
0: అమేజింగ్. త్వరలోనే వస్తుంది.
1: అవును మేడం. ఎందుకంటే ఆ పండుగలు ఎట్లా అంటే ఇంట్లో ఇంట్లో ప్రేమ ఎంత సెలబ్రేట్ గా అవుతుంది అంటే ఏ అడావిడి మతలు బయట కనబడదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎవరెవరు ఇష్టం అనుకోండి అది సెలబ్రేట్ చేయడము. కాకపోతే ఏంటంటే వాళ్ళకంతా పొల్యూషన్ సౌండ్ ఇది అది చాలా గందరగోళంగా కనబడుతుంది మేడం. నాకు అనిపిస్తుంది నాకైతే ఎట్లా ఈ రాఖీ పౌర్ణమి అనేది ఎట్లా అంటే చాలా అన్నదమ్ముల ప్రేమతో చాలా స్వీట్లు తింటూ వాళ్ళ దగ్గర ఏమైనా వాగ్దానాలు తీసుకుంటూ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడానికి నేను ఉన్నాను చెప్పడానికి అక్క అన్నది చెప్పడం అన్న చెల్లకి చెప్పడం చాలా వాగ్దానం తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటది మేడం. అదైతే నాకైతే
0: అవునండి. అన్న చెల్లి అనే ఒక అనుబంధం అన్నది చాలా ఎంజాయ్ చేస్తారు మీరు అంటారు
1: మేడం. చాలా ఆ పండుగకు ఉన్న విశేషం ఏంటంటే ఇదే అన్నమాట. ఇప్పుడు అన్న ఏదైనా ఖరాబ్ అయ్యాడనుకో చెల్లొచ్చి వద్దన్నట్టు దాన్ని నీకు మాట ఇస్తున్నాను నీకు అని చెప్పేసి రాగి కట్టి ఇప్పటి నుంచి నేను చెడు పని చేయను అని ఇలాంటివి చదువుతుంటే మేడం.
0: చాలా అద్భుతంగా చెప్పారండి.

0: బండి ఎందుకంటే మనం మంచుకోలే కదా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఏదైనా ఉంటే నేనున్నా మీకు భరోసా అన్నమాట. నీకు చేసి పెడతా ఈ పని పక్క అన్నగా చెప్తున్నా నేనని చెప్పి తమ్ముడుగా చెప్తున్నా అని చెప్పేసి అది అట్లా మంచిగా అలా బంధాలు మంచిగా కలుస్తాయి మేడం, ఫ్యామిలీ కూడా బాగుంటాయి.
1: అవునండి. సో ఫెస్టివల్ అంటే సెలబ్రేషన్ ఫుడే కాకుండా ఈ ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది కూడా మన ఫెస్టివల్లో
0: మంచిగా అంతా అర్థమవుతుంది. మంచిగా చూపిస్తారు మనకి ఏంటి రెస్పాన్స్ అట్లా ఎట్లా ఉంటుంది మనం ఎట్లా అని చెప్పేసి అన్నదమ్ముల ప్రేమ ఎట్లా ఉంటుంది ఎట్లా మెలగాలి ఏం సంగతి అనేది.
1: అవునండి, చాలా అద్భుతంగా రాఖీ
0: కొంతమంది మేడం దూరం ఉంటారు ఢిల్లీలో ఉంటారు ఇక్కడ రాఖీ కొరకు కూడా
1: వెయిట్ చేస్తారు
0: అని చెప్పేసి
1: చాలా అద్భుతంగా చెప్పారండి.
0: కోరియర్ లో వస్తుంటది అది అవి ఎదురు చూపులలో ఇంకో విధమైన సంతోషం ఉంటుంది.
1: అవునండి, చాలా నాకు మా అన్నయ్య గుర్తొస్తున్నారు మీతో మాట్లాడుతుంటే.
0: ఇంటి దగ్గర కూడా చెల్లె 11 గంటలకు వస్తున్నది ఇంకా రాలేదు ఇంకా రాలేదు మళ్ళీ ఫోన్ చేస్తాం అన్నయ్య వస్తున్నా నేను ఎప్పుడు వస్తున్నా కొద్ది లేట్ అయింది జామ్ ఉంది అది చెప్పుంటుంటే ఆతృత అనమాట అది ఎప్పుడు వస్తుంది.
1: చాలా అద్భుతంగా చెప్పారండి. మరి మీకు మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: మేడం కరణ్ అర్జున్ సినిమాలో
1: కరణ్ అర్జున్ సినిమా నుంచి
0: ఇద్దరు కొడుకులు తల్లి ప్రేమ మేడం అదైతే.
1: ఓకే పాట పేరండి.
0: మేడం
1: పాడండి పాడండి.
0: ఏ బంధంతో అటై నుంచి మద్దలకే వాడుతున్నా మేడం ఇది.
1: ఓకే ఓకే తప్పకుండా పాడండి.
0: బంధంతో ప్యారు కా బంధన్ హై జన్మ కా బంధన్ హై. మేడం ఈ పాట వింటుంటే మేడం నేను నాకు రోమాలన్నీ లేస్తే కంటలకి నీళ్ళు కడతాయి మేడం. ఇంత సూపర్ సాంగ్ మేడం తల్లి కొడుకులది.
1: తప్పకుండా మరి మీకోసం వినేద్దాం మరి ఆ పాట.
0: ఓకే మేడం థ్యాంక్ యూ మేడం.

0: 101.9 ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ 101.9 ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ. ದಿಸ್ ಇಸ್ ಮೀ ಆರ್ಜೆ ಕೈವಲ್ಯ. మనం హలో రెయిన్బో ప్రోగ్రామ్ వింటున్నాము. మన నెక్స్ట్ కాలర్ ఎవరో విందాము. హలో రెయిన్బో. హలో రెయిన్బో.
1: హలో.
0: హలో అండి, మీ పేరు?
1: వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. శ్రీనివాసరావు మలక్పేటమ్మ.
0: శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రావు గారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
1: సో మీ టాపిక్ బాగుంది, ఎందుకంటే నాకు నచ్చినటువంటి ఫెస్టివల్ అంటే దసరా అండి.
0: దసరా చెప్పండి.
1: ఎందుకంటే దసరాకి ఏమవుతుందంటే కంపల్సరీగా పెద్ద పెద్ద వాళ్ళందరూ, అంటే ఇంట్లో పిల్లలు అనుకోండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మా ఇంటికి వస్తారు. అంటే తెలిసిన వాళ్ళు చుట్టాలనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, మా మేము లొకాలిటీలో చాలా ఏళ్ళకెళ్ళి ఉంటున్నాం కాబట్టి అందరూ కూడా మమ్మల్ని కలవడానికి, అఫ్కోర్స్ మేము మా దగ్గర గుడి దగ్గర మేము జమ్మి చెట్టు జమ్మి కొమ్మ తీసుకొచ్చి పెడతాము. అక్కడంతా యాక్టివిటీ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత అందరు కూడా, ఫ్రెండ్స్ అందరు కూడా, ఎవరైతే మా అమ్మ మదర్ను ఫాదర్ను కలవని ఉంటారో వాళ్ళందరూ వచ్చి కంపల్సరీగా కలుస్తారు. కలిసి మా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. మా దగ్గర మా ఫ్రెండ్స్ అందరు కూడా వస్తారు, కలుస్తారు. కాబట్టి అటువంటి ఫెస్టివల్ ఇంకా మా సిస్టర్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇంటికి వచ్చేవాళ్ళు, కంపల్సరీగా అందరం కూర్చునే వాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. మీకు అటువంటి ఫెస్టివల్ అనేది ఇంకోటి మీకు లేదు, కంపల్సరీ అందరూ కలుసుకొని ఉండేది దసరా అంటే కంపల్సరీగా అన్ని వంటలు కానీ ఇవి కానీ అవన్నీ కూడా బాగా చేస్తారు, ఇది చేస్తారు. దాంట్లో బాగా అందరు ఎంజాయ్ చేయొచ్చు, అందరు కలవచ్చు, అందరు కూడా అప్పుడు ఏ భేదాలు లేనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి కలుస్తారు. కాబట్టి దట్ ఈస్ ది బెస్ట్ ఫెస్టివల్ ఇన్ మై ఐడియా అమ్మా.
0: చాలా అద్భుతంగా చెప్పారండి. అసలు ఫెస్టివల్ అంటే ఆ కమ్యూనిటీ అందరినీ కలిసి ఒక అవకాశం ఇచ్చే ఫెస్టివల్, అసలు చాలా అద్భుతంగా చెప్పారు.
1: అంటే మాకేమిటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో మా ఇంటికి రాని వాళ్ళు అందరి ఇంటికి, వాళ్ళ ఇంటికి, ఐదుగురి ఇంటికి, అంటే మా మదర్ ఫాదర్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, అరే అట్లీస్ట్ ఒక ఐదుగురినన్నా కానీ లొకాలిటీలో పెద్దవాళ్ళని పోయి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రండి అని చెప్పేవాళ్ళు. సో ఆటోమేటిక్గా ఇంటికి వచ్చిన తర్వాత మేము కంపల్సరీగా ఒక ఐదుగురిని ఎంచుకొని వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పటికీ టిల్ టుడే ఆల్సో మేము ఏం చేస్తామంటే, నేను అంటే స్పెషల్లీగా నేను నాకు అందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే కంపల్సరీ వారం వారం కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ పేర్లు రాసుకొని, రిలేషన్స్ అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, పెద్దవాళ్ళు ఏజ్డ్ ఎవరైతే ఉంటారో కంపల్సరీగా సండే సండే ఒక సండే వేసుకొని ఆ సండే నాడు వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది అనమాట. అది కూడా కొంచెం మాకు అంటే మనకు రిలేషన్షిప్ ఏమవుతుందంటే బాగా దగ్గర అవుతుంది. అంటే ఎవరు కలవన వాళ్ళు ఉంటారో ఇప్పుడు మా ఇంటికి వస్తుంటారు, చేస్తుంటారు, ఇప్పుడు బయట పోయిన వాళ్ళు కూడా మా దగ్గర కంపల్సరీ వచ్చి కలుస్తుంటారు. అలాగే కంపల్సరీ మనకి ఏమిటంటే రిలేషన్షిప్ అనేది ఇవాళ రేపు, అంటే స్పెషల్లీ ఇప్పుడు నా ఏజ్ 75 అమ్మా. కాబట్టి ఏమిటంటే కంపల్సరీ ఇప్పుడు ఇప్పుడు ఈ పొజిషన్ లోపల ఇంట్లో నేను ఒక్కనే ఉంటున్నాను కాబట్టి అందరితోటి

0: కలవటం అనేది మనకు నిశ్చితి అయిపోయింది. ఆ రిలేషన్షిప్ ఎందుకంటే ఉంచుకోవాలంటే కంపల్సరీగా అలోన్ లివింగ్ ఇస్ ది నాన్ సెన్స్ థింగ్.
1: చాలా కష్టమండి
0: అనుకుంటాం. ఆ లోన్లీనెస్ ను దూరం చేసుకోవడానికి ఏం చేస్తానంటే కంపల్సరీగా ఇప్పుడు మా దగ్గరే పార్క్ ఉంది, ఆ పార్క్ వెళ్తాను. డైలీ 5 to 7 మేము అంతా మా యాక్టివిటీ చేసుకుంటాము. నాకు సాటికా పెయిన్ ఉంది కాబట్టి నడవకుండానే ఆసనాలు వీసినాలు అన్ని వేసుకుంటాను చేస్తాను. లాఫింగ్ ఒకటి స్టార్ట్ చేశాను జనవరి 28 నాడు. ఆ లాఫింగ్ క్లాపింగ్ కంపల్సరీగా డైలీ మా దగ్గర నేను చేపిస్తాను అనమాట. అందరు కూడా ఒక 20 to 25 లేదా మినిమం అంటే 25 పీపుల్ వస్తారు. మోర్ దాన్ దట్ అంటే 50 దాకా కూడా ఏదైనా బర్త్డే ఉందనుకోండి, ఆ బర్త్డే పార్టిసిపేట్ చేయడానికి 50-60 మంది వస్తారు. టీకి తాగిస్తాం అని చేస్తాను అంటే కాబట్టి అందరితోటి రిలేషన్షిప్ మనము ఇప్పుడు అది కంపల్సరీగా అయిపోయింది. ఎందుకంటే మనకు కావాలి, అది లేకుండా మనం బతకలేము.
1: అవును. సో ఈ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరినీ ఒక చోట చేర్చే ఈ ఫెస్టివల్స్ అన్నది సో ఇంపార్టెంట్ ఫర్ అవర్ కమ్యూనిటీ. చాలా అద్భుతంగా చెప్పారండి. మీకు మీరు ఏదైనా పాట కోరుకుంటున్నారా? మీకోసం ప్లే చేస్తాను.
0: గాలి వానలో వాన నీటిలో ఆ పాట ఉంటే నాకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు లోన్లీనెస్ ఉంది కాబట్టి అది నాకు ఎప్పటి నుంచో అది నాకు ఒకసారి దీపావళి నాడు నేను బయట తిరుగుతున్నప్పుడు నాకు ఆ పాట గుర్తుకొచ్చింది. ఎందుకంటే అయ్యో పెళ్ళైంది కానీ అప్పుడు జాబ్ గీబ్ లేకుండేది, అంటే ఎలా అయిపోయింది మన బతుకు గాలి వానలో.
1: అయ్యో ఏం కాదండి, మేమందరం ఉన్నాం మీతోనే.
0: నాకు నాట్ ఎట్ ఆల్ బదర్డ్ అబౌట్ ది అదర్ థింగ్స్. ఇప్పుడు అని చెప్తే నేను 17 మా పార్క్ లో కంపల్సరీగా నేను 100 ఇయర్స్ పార్క్ లో చేస్తాను అని చెప్పి వాళ్ళతో అంటుంటాను అనమాట. మంచి రిలేషన్షిప్ ఉంది నాకు, బాగా అందరు కూడా చేస్తారు మంచిగా, అందరితో నవ్వించుకుంటూ చేసుకుంటూ కంపల్సరీగా మా జీవితాన్ని నడిపించుకుంటున్నాము.
1: ఓకే అండి, చాలా మంచిగా అనిపించింది మీతో మాట్లాడుతూ. మీకోసం ఈ పాట వచ్చేస్తుంది, మరి విందామా?
0: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.

అలా ఇంకా ముందుకు వెళ్ళాలి. సో ఈ లాస్ట్ సాంగ్తో ఐ విల్ సైన్ ఆఫ్. కానీ మీకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అండ్ అమేజింగ్ మ్యూజిక్ వినిపించేయడానికి స్టూడియోలో ఆర్జే అనూష రెడీగా ఉన్నారు. సో ఈ పాట తర్వాత అనూష విల్ టేక్ ఓవర్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ ఆకాశవాణి హైదరాబాద్.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష సిద్ధంగా ఉన్నాను. మరి ఈరోజు మన డబుల్ కమీటర్ షోని స్టార్ట్ చేయడానికి సో మీ అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు మన సూపర్ సండే రోజు ఏం చేసేద్దామంటే హ్యాపీగా మరి మంచి మ్యూజిక్ అయితే వింటూ ఉన్నాం. సో మధ్యాహ్నం టైం కాబట్టి భోజనం చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, చేయాలనుకున్న వాళ్ళు ఇంకా వస్తూ ఉంటారు, అండ్ చేసిన వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు. కాబట్టి మంచి మంచి పాటలు అయితే మేము ప్లే చేస్తూ ఉంటాం, మీరు వింటూ ఉండండి. అండ్ అంతేకాకుండా మరి ముందుగా జస్ట్నే హైదరాబాద్లో మంచి ఫుడ్ ఐటమ్ గురించి మాట్లాడుకుందాము, ఆ తర్వాత రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాక మరి ఈనో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అని అవి తెలుసుకున్నాక తాజా ట్యూన్స్ విని మళ్ళీ తాజా తాజా అయిపోదాము. సో మరి ఇవన్నీ చేయాలంటే సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేయాలి కదా. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ నమో వెంకటేశ నుంచి నాన్ స్టాప్ అంటూ మరి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ మేము అందిస్తాం కాబట్టి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: ಶಂಕರ್ ದಾದಾ MBBS ಚಿತ್ರನಟಿ ಸೂಪರ್ ಹಿಟ್ ಸಾಂಗ್ ವಿನರ್ ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಲೆಮು ನಾಮು ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ಲೋ ಎನ್ನೇನು ಮೇ ಆರ್ಜೆ ಅನುಷಾ సో ఫ్రెండ్స్ మరి మనమేమో జష్నే హైదరాబాద్ లో మంచి రెసిపీ గురించి మాట్లాడుకుంటాం కదా. సో మరి ఈరోజు కూడా విశేషాలకు వెళ్ళిపోదాం. యూనో మరి మొన్నటిదాకా ఆషాఢ మాసం మనందరికీ తెలుసు, అందులోనూ బోనాల పండుగ జరుపుకున్నాం కదా. మరి ఇప్పుడు శ్రావణ మాసంలోకి వచ్చేసాము కాబట్టి ఈ మాసానికి తగ్గట్టుగా అంటే సీజన్కి తగ్గట్టుగా అటు ఆధ్యాత్మికంగాను ఇటు ఆరోగ్యపరంగాను కూడా మనందరికీ కూడా బాగా ఉపయోగపడే ఫుడ్ ఐటెం గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. అయితే యూనో దీన్ని అంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయేదాన్ని ప్రసాదం కింద కానీ ఆర్డర్స్ యూనో నైవేద్యం లాగా పెట్టుకోవచ్చు, లేదు అంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎనీవే అంటే మనకి ఎలా అయితే అలా చేసుకోవచ్చు. ప్రస్తుతం వర్షాకాలంలో ఉన్నాము అండ్ మరి యూనో అఫ్కోర్స్ అప్పుడప్పుడు పడుతున్నప్పటికీ కూడా పడుతున్నాయి కాబట్టి ఇక్కడ మన హైదరాబాద్లో అండ్ డిస్ట్రిక్ట్స్లో అయితే పడుతున్నాయి అనుకోండి, వేడి వేడిగా తినడానికి అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే యూనో ఎప్పుడు కూడా సీజన్కి తగ్గట్టుగా మనం ఎప్పుడు కూడా భోజనం చేస్తూ ఉండాలి. ఏదైనా కానీ అప్పుడే హెల్తీగా ఉంటాము అండ్ మరి యూనో డెఫినెట్గా హ్యాపీగా ఉంటాం కదా. సో ఆ విశేషాల గురించి ఇంకా తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మరి లక్ష్మీ నరసింహ చిత్ర నుంచి సూపర్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

101.9 రగడ చిత్రరంజి సూపర్ హిట్ సాంగ్ వినారు. సో ఫ్రెండ్స్ మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్ విత్ ఆర్జే అనుష. సో ఫ్రెండ్ మరి మంచి రెసిపీ గురించి మాట్లాడుకుందామని నేను చెప్పాను కదా. సో అవిశేషాల్లోకి వెళ్ళిపోదాం. మరి యూనో ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందామంటే, యూనో మంచి బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, ఆర్ యూనో ఆధ్యాత్మికంగా కావాలి అనుకునే వాళ్ళు ప్రసాదం కింద నైవేద్యం కింద చేసుకోవచ్చు అని కూడా చెప్పాను కదా. సో అదే పొంగల్ అనమాట. సో పొంగల్ అంటే యూనో మనకి చాలా రకాలు ఉన్నాయి. స్పైసీ పొంగల్ ఉంది అండ్ కారం కారం కింద ఉండే పొంగల్ ఉంది. సో మరి దీన్ని వెన్ పొంగల్, అఫ్కోర్స్ ఖార పొంగల్, స్పైసీ పొంగల్ అంటారన్నమాట. యూనో దీనికి ప్రిపరేషన్ కూడా చాలా చాలా ఈజీ, కానీ ఆ చేసుకునేది జాగ్రత్తగా చేసుకుంటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వెరీ వెరీ సింపుల్ రెసిపీ. అయితే యూనో మనకి తెలుసు బియ్యంతో అండ్ పప్పుతో చేస్తాము పొంగల్ అనేది, కానీ యూనో దీనికి ఏ పప్పు అయినా వాడుకోవచ్చు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు. బట్ పెసరపప్పుతో చేస్తేనే ఆ పొంగల్ అసలు సిసలైన టేస్ట్ ఉంటుందని చెప్తూ ఉంటారనమాట మరి భోజన ప్రియులు. దీనికి సేమ్ తీసుకోవాలన్నమాట. అంటే ఒక కప్పు బియ్యం అండ్ ఒక కప్పు పెసరపప్పు రెండింటిని లైట్గా ప్యాన్లో వేయించుకోవాలన్నమాట, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి. చాలామంది వేయించకుండా కూడా వేసేస్తూ ఉంటారు, కానీ వేయిస్తే ఇంకా రుచి చాలా బాగుంటుందన్నమాట. అయితే దీన్ని ఒక కుక్కర్లో వేసేసుకుని అందులో 6 కప్స్ వేసుకోవాలి. సో ఒక కప్పు మనం తీసుకుంటున్నాం కాబట్టి బియ్యాన్ని 6 కప్పులు నీళ్లు వేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం మిరియాలు అండ్ జీలకర్ర వేసుకోవాలి, చిటికెడి ఇంగు కూడా వేయాలన్నమాట. ఆ తర్వాత వేసేసి ఉప్పు కూడా వేసుకోవాలి. సో టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోవాలన్నమాట. తర్వాత మొత్తం అన్నీ కలిపేసిన తర్వాత చివరిలో ఒక్క ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలి,

డెఫినెట్గా అదే నెయ్యి అన్నమాట. 2 స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. సో జనరల్గా మనం అందరం వేయించుకుంటున్నట్టు 3 విజిల్స్ వచ్చే వరకు ఉండి ఆపేయాలన్నమాట. సో ఇది చల్లారిన తర్వాత తాలింపు వేసుకోవాలి. సో మన తాలింపు ఎలా వేయాలి డెఫినెట్గా అది కూడా తెలుసుకుందాం. కానీ సూపర్ సాంగ్ తర్వాత వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ కాటం రాయుడు నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమాయం.

0: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్.

రేసగౌరం చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్ విత్ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మనమేమో మరి పొంగల్ అంటే ఇది కార పొంగల్ అన్నమాట, కారం కారంగా ఉండే పొంగల్ వెన్ పొంగల్, స్పైసీ పొంగల్ అని పిలుస్తాం కదా. సో దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మనము ఇందాక తాలింపు పెట్టే దగ్గర ఆగిపోయాం కదా. సో తాలింపు ఎలా పెడతారు అంటే, ఇందాక నేను అన్నట్టు యూనో వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మరి పొంగల్లో ఏంటి అంటే నెయ్యి అన్నమాట. సో ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి దాంట్లో కాస్త జీలకర్ర అండ్ జీడిపప్పు వేసి మిరియాలు వేయాలన్నమాట. సో వేపుతూ రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసేయాలన్నమాట, ఒక స్పూన్ అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసి పైన ఉడికించిన పొంగల్ వేసి కలుపుకోవాలన్నమాట. అయితే యూనో ఇది ఇలా తినేయచ్చు, కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి అంటే కనుక ఒక స్పైసీ చట్నీ కూడా చేసుకుని దాంట్లో నంచుకొని తినచ్చు అన్నమాట. యూనో పొంగల్ కొంతమందికి డ్రైగా అంటే పొడి పొడిగా తినడం ఇష్టం ఉంటుంది, లేదంటే కొంతమంది కొంచెం జ్యూసీ జ్యూసీగా తినటం ఇష్టం ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు కొంచెం ఈ తాలింపు వేసుకున్నప్పుడు లైట్గా కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు, లేదంటే కుక్కర్లోనే ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఉడికించేటప్పుడు. అయితే యూనో మరి ఒక మంచి స్పైసీ చట్నీ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో దానికి ఏం చేయాలి అంటే, ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట, పల్లీలు వేసుకోవాలి, జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట పల్లీలు. ఎనీథింగ్ ఏదైనా ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్ మీదే చేయాలి. మరి పల్లీలు టప్ టప్ టప్ అని సౌండ్ వస్తాయి కదా వేపుతున్నప్పుడు, అలా సౌండ్ చేసేదాకా నెమ్మదిగా వేపుకోవాలన్నమాట. ఆ తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఒక యూనో స్పైసీగా ఉండాలి కాబట్టి ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా 10-12 ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్కువ కారం ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. సో మరి కొంచెం చింతపండు వేయాలన్నమాట. అయితే దీంట్లో ఒక చిన్నది ఉంది, వెల్లుల్లి రేబులు అండ్ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయ అండ్ ఒక 6-7 వెల్లుల్లి వేసుకోవచ్చు, కాకపోతే ఆప్షనల్ అనమాట. యూనో చేసుకునే సిచ్యువేషన్ బట్టి, రోజును బట్టి యూనో కొంతమందికి కొన్ని కొన్ని సిస్టాలు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు. సో ఉప్పు వేసి వేయించేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు వేసి గ్రైండ్ చేసేయాలన్నమాట. ఈ చట్నీ కాంబినేషన్తో తింటే మాత్రం అదిరిపోతుంది నిజంగా. అలా నోట్లో పెట్టుకుంటే ఇలా జారిపోతుంది గొంతులో ఇంచి, అబ్బాబ్బాబ్బా అదిరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మరి దీని గురించి ఇంకా విశేషాలు మాట్లాడుకుందాము, కానీ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. దానికంటే ముందు ఫ్రమ్ ద మూవీ ఏక్ నిరంజన్ నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్ విత్ ఆర్ జనూష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి ఈరోజు పొంగల్ అంటే వెన్ పొంగల్, ఖారా పొంగల్, స్పైసీ పొంగల్, అదే మిరియాలతో చేసే పొంగల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక యూనో పొంగల్ అనేది ఇప్పటిది కాదన్నమాట. ఎప్పుడో అంటే చాలా చాలా పాత పురాతనమైన వంటకం అని చెప్పొచ్చు. ఎంత అంటే కనుక సంగం యుగం నాటిదన్నమాట. అంటే మరి సంగం యుగం అంటే ఇప్పటిది కాదు, 2000 సంవత్సరాల పాత యుగం అన్నమాట. అప్పట్లో అంటే చోళులు పాండ్యులు కాలం నాటిది. సో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో యూనో అందరూ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు, బట్ ఇది తమిళనాడులో పుట్టిందన్నమాట. సో నేను అన్నట్టుగా ఇండియా మొత్తం ఇష్టపడతారు దీన్ని, కానీ సౌత్ ఇండియాలో యూనో చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ స్పైసీ పొంగల్ బాగా ఇష్టపడతారనమాట. సో నార్త్లో యూనో తీపి పొంగల్ ఎక్కువ ఇష్టపడతారు, అండ్ సౌత్ సైడ్ మాత్రం ఇలా స్పైసీ స్పైసీగా ఇష్టపడతారని భోజన ప్రియులు చెప్తూ ఉంటారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రం శరీరంలో వేడి పెంచడానికి, అలాగే డైజెషన్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. యూనో ఎక్కువగా మనం ఇక్కడ కూడా చూస్తూ ఉంటాం, కానీ ఈ స్వీట్ పొంగల్ బెల్లం వేసి చేస్తూ ఉంటారన్నమాట. కానీ అది ఎక్కువగా గుళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం, నైవేద్య కింద ప్రసాదం కింద పంచిపెట్టినప్పుడు ఎక్కువగా మనం టేస్ట్ చేసినప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి మంచి పాట సిద్ధంగా ఉంది ఫ్రమ్ ద మూవీ బాద్షా నుంచి వచ్చేసింది. వెంటనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఇన్ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మరికొద్ది క్షణాల్లో 3 గంటలు కావస్తుంది మనో రెయిన్బో క్లాక్ లో. తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు 3 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముందుగా కామారెడ్డి జిల్లాలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యారు. అనంతరం ములుగు జిల్లాకు బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితం ములుగు జిల్లా మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం హన్మకొండ జిల్లాలోని పరకాలలో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ హిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రాష్ట ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ పథకం కింద క్యూర్ పరిధిలో పెట్రోల్ డీజిల్తో నడుస్తున్న ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటోలతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యూర్ పరిధిలోని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ళు టవర్స్ పథకంలో ప్లాట్ల కోసం 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. 16 నియోజకవర్గాల్లో సగటున ఒక్కో ప్లాట్కు సుమారు 8 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ను ప్రశ్నిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్లో పోస్టు చేశారు. తెలంగాణను 10 పరిపాలించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక విమర్శలు చేస్తోందన్నారు. భారత్లో మంచి కాలేజీలు లేవని బీఆర్ఎస్ నేతలు అకస్మాత్తుగా చెబుతున్నారన్న బండి సంజయ్, మరి 10 పాలనలో వాళ్లేం చేశారని ప్రశ్నించారు. భారతదేశం మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. భారతీయ జనతాపార్టీ ప్రముఖ నేత అయిన వాజ్పేయి 2018లో ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. అటల్ బిహారీ వాజ్పేయి 3 దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. జార్ఖండ్లో జేపీఎస్సీ జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. నిరసనలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్టు విద్యార్థి నేతలు ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో అతిపెద్ద వార్షిక పండుగ అయిన తిరువోణం 26 జరుపుకోనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం ఉత్సాహపూరితమైన పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈరోజు అథమ్తో ఓనం వేడుకలు ప్రారంభమయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మరి సెకండ్ సెగ్మెంట్ డబల్ కమీటా షోలోని. మరి ఏంటి అంటే డే కొన్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకునే సెగ్మెంట్ అనమాట. సో బోల్డ్ అయిన విశేషాలు ఉన్నాయి, అన్నీ కూడా మరి స్లో మోషన్లో మాట్లాడుకుందాం. కానీ పాట మాత్రం ఫస్ట్గా వినేద్దాము. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ విన్నర్ నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. నిన్నకొరి చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు డబుల్ కమీటా షో ఆర్జే అనుషాతో.

సో ఫ్రెండ్స్, మనమేమో మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. మరి ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. అయితే యూనో, మనకి స్వాతంత్రం వచ్చే ముందు మన దేశంలో ఎన్నో చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్న రాజ్యాలు అయితే ఉండేవి. ఆ తర్వాత అన్నింటినీ భారతదేశంలో విలీనం చేసేశారు, అండ్ రాష్ట్రాలు కూడా ఏర్పడడం జరిగింది. ఇవన్నీ కూడా మనం అఫ్కోర్స్ చూడకపోయినా వింటూ ఉన్నాము అండ్ చదువుకున్నాం కూడా. అయితే కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకొన్నాళ్ళు పరాయి పాలనలోనే ఉండిపోయాయి అన్నమాట. అలాంటి వాటిల్లో ఒకటే పుదుచ్చేరి. అప్పట్లో మరి ఫ్రెంచ్ వాళ్ళ చేతుల్లో ఉండేదన్నమాట ఆ ప్రాంతం. అయితే ఆ తర్వాత 1962 భారతదేశంలో విలీనం చేయటం జరిగింది ఈరోజు. మరి పుదుచ్చేరి అంటే జస్ట్ పుదుచ్చేరి అని కాదనుకోండి, పుదుచ్చేరి, కరైకల్, మాహే, యానం ఇవన్నీ కూడా మరి పుదుచ్చేరి కిందకి వస్తాయన్నమాట. మామూలుగా 1954 భారతదేశంలో అంటే మన చేతికి వచ్చేసినప్పటికీ కూడా చట్టరీత్యా 1962 అధికారికంగా మరి పుదుచ్చేరిని భారతదేశంలో కలిపేయటం జరిగిందనమాట. మరి ఈరోజు మర్జర్ ఆఫ్ పుదుచ్చేరి విత్ ఇండియా దినోత్సవం అనమాట. సో మరి ఆ సందర్భంగా మనం విశేషాలు గుర్తు చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే మంచి పాట చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సోలో నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: FM Rainbow 101.9.

0: ರೇನ್ಬೋ 101.9.
1: దడ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము ఉన్నాము మరి డబుల్ కమీటా షోలో. అండ్ తెలుసుకుంటూ ఉన్నాము రోజుకున్న ఇంపార్టెన్స్. నేను మీ ఆర్జీ అనూష. సో ఫ్రెండ్స్, మరి డేకు ఉన్న ఇంపార్టెన్స్లో నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోతే కనుక, యూనో మన దేశంలో ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు. అండ్ వారు మనకు భౌతికంగా దూరం అయినా కూడా ఇంకా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నామంటే వారు దేశానికి చేసిన సేవ ఎంతో గొప్పది. అలాంటి వాళ్లలో ఒకరు మరి స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ఒక కవి, ఒక రచయిత, ఒక పాత్రికేయులు, ఒక రాజకీయ నాయకులు. ఈయన 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు మన దేశం కోసం. ఆయన 1996 13 రోజులు, 1998 13 నెలలు, అంటే 1998 to 1999 అన్నమాట. ఆ తర్వాత 1999 to 2004 వరకు 5 సంవత్సరాలు. సో 3 సార్లు ఆయన ప్రధానమంత్రిగా పనిచేయటం జరిగింది. 2015 భారత ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్నతో సత్కరించారు. ఆయన ఎప్పుడూ కూడా సుపరిపాలన కోసం చాలా చాలా కష్టపడుతూ ఉండేవారంట. మరి అందుకే సుపరిపాలన కోసం ఆయన కష్టపడిన దాని సందర్భంగా ఆయన పుట్టినరోజు, అంటే డిసెంబర్ 25 అనమాట. సో ఆయన ఎంతగానో కృషి చేశారు కాబట్టి ఆయన పుట్టినరోజు సుపరిపాలన ఆర్ మంచి పాలన దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నామన్నమాట ఈ రోజుకి కూడా. సో మరి ఈరోజు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా మనం ఆయన గురించి విశేషాలు గుర్తు చేసుకోవటం జరిగింది. మరి ఇప్పుడైతే మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ రావోయీ చందమామ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: ముకుందా చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు డబుల్ కమిటా షో ఆర్జే అనుషాతో. సో ఫ్రెండ్స్, మరి మనమేమో రోజుకునే ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అయితే యూనో, మరి కేరళలలో చాలా చాలా పండుగలే ఉన్నాయి, మనందరికీ తెలుసు. సో మన అందరం కూడా ఇండియా మొత్తం ప్రతి స్టేట్లో రకరకాల పండుగలు ఉన్నాయి. అయితే మరి కేరళలో ఓణం ఫెస్టివల్ మొదలైందన్నమాట. అయితే జనరల్గా మనకైతే కనుక పంటలకి సంబంధించి పెద్ద పండుగ సంక్రాంతి జరుపుకుంటూ ఉంటాము, 3 రోజులు కదా. అయితే మరి కేరళలో కూడా పంట చేతికి వచ్చిన తర్వాత జరుపుకునే పండుగ అన్నమాట ఓణం. అయితే 16 అంటే అఫ్కోర్స్ ఈ రోజు నుంచి 26 దాకా జరుపుకుంటారనమాట. సో మెయిన్ అయితే కనుక 26 ఫెస్టివల్. ఇక్కడ యూనో పూలతో, పూరేకులతో రంగురంగుల ముగ్గులు వేస్తారన్నమాట.

జనరల్గా మనం ముగ్గు అంటే ముగ్గుతో వేస్తూ ఉంటాము, ఆర్ ముగ్గు పిండి అంటారు. దాని తర్వాత కావాలంటే మనం యూనో ఎక్స్ట్రా ఇంకా చమ్కీతో కానీ, పూరేకులతో కానీ, పూలతో కానీ, అఫ్కోర్స్ సంక్రాంతి అప్పుడు గొబ్బెమ్మలతో ఇలా అలంకరించుకుంటూ ఉంటాం. కానీ మరి ఓణం అప్పుడు పూలతో పూరేకులతో చాలా చాలా మంచి మంచి ముగ్గులు వేస్తారనమాట. చిన్నవి కాదు అండ్ మీడియం సైజ్వి కాదు, చాలా చాలా పెద్ద పెద్ద ముగ్గులే వేస్తారనమాట. అయితే ఆ తర్వాత ఒక పెద్ద అరిటాకు మీదంట 20కి పైగా వంటకాలు వడ్డిస్తారన్నమాట, హ్యాపీగా మరి ఆరగించడానికి. యూనో అది కూడా కంప్లీట్ వెజిటేరియన్ వంటలే చేస్తారంట మరి ఓణం ఫెస్టివల్ టైంలో. సో సంబరాలు అలా జరుపుకుంటారనమాట, చాలా చాలా వంటకాలు తింటూ ఎంజాయ్ చేస్తారు. అండ్ మరి సంప్రదాయ పాము పొడవల్లో యూనో స్నేక్ బోట్స్ ఉంటాయి కదా, వాటిల్లో పోటీలు పెట్టుకుంటారు, పులివేషాలతో డాన్సులు, కథకళి, నృత్యాలు ఇలా చేస్తూ చాలా చాలా ఆహ్లాదంగా జరుపుకుంటారనమాట. కాకపోతే ఇవన్నీ ఒకే రోజు కాదనుకోండి, ఆగస్ట్ 16 నుంచి 26 దాకా జరుపుకుంటూ ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి. మరి 26th మెయిన్ ఫెస్టివల్ అనమాట ఓణం ఫెస్టివల్. సో ఫ్రెండ్స్ అదనమాట సంగతి. మీరు ఇప్పుడైతే మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ శతమానం భవతి నుంచి, వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
1: Rainbow 101.9.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-55-313 లేదా 9989-85102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

పిఎస్సి సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ డిసిసి నాయకులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. జాతీయ పరీక్షల సంస్థ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి 84 సబ్జెక్టుల ప్రొవిజనల్ ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీలపై అభ్యంతరాలు తెలిపేందుకు ఛాలెంజ్ విండోను కూడా తెరిచింది. ఇది 18 వరకు అందుబాటులో ఉంటుంది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారకం వద్ద ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్రాయ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ తదితరులు హాజరయ్యారు. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లా మండీ తహసిల్ రాజ్పురా గ్రామంలోని పురాతన బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయానికి 12 రోజుల పాటు జరిగే వార్షిక శ్రీ బుద్ధ అమర్నాథ్ యాత్ర రేపు ప్రారంభమై రాఖీ పౌర్ణమి వరకు, అంటే 2026 ఆగస్టు 28 వరకు కొనసాగుతుంది. యాత్రికుల మొదటి బృందం రేపు జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ నుండి సరిహద్దు జిల్లా అయిన పూంచ్కు బయలుదేరనుంది. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెరూసలంలోని ప్రసిద్ధ ఫ్రెండ్షిప్ బ్రిడ్జిని భారత త్రివర్ణ పతాక రంగులతో కూడిన బల్బులు వెలిగించడంతో భారత్ ఇజ్రాయెల్ స్నేహం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన ఈ అద్భుతమైన ప్రదర్శన భారత్ ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సన్నిహిత స్నేహానికి ఒక శక్తివంతమైన చిహ్నంగా నిలిచింది. ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం ఈ దృశ్యాలను ఎక్స్లో షేర్ చేసింది. బంగ్లాదేశ్ తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. పేలవ బ్యాటింగ్తో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమి పాలైంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో కొద్దిసేపటి క్రితం వితంతు ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు వితంతువులు ఒంటరి మహిళలకు పింఛన్లు అందించారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. అంతకుముందు సమక్క సారలమ్మలను దర్శించుకుని వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. మహిళలు వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సాధికారత సాధించేందుకు రాష్ట ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్లో ఈరోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన నెక్స్ట్ సెగ్మెంట్ అయిన స్నాక్ టైంలోకి. సో మరి స్నాక్ టైంలో సరదాగా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన మూవీ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. నేను మీ ఆర్జే అనిష. సో ఫ్రెండ్స్, మరి విశేషాలు ఎలా తెలుసుకోవాలంటే సూపర్ సాంగ్తో స్టార్ట్ చేశారు కదా, వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ గజనీ నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమాయం.

0: FM Rainbow 101.9.
1: అపరిచితుడు చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నాము స్నాక్ టైమ్ లో అండ్ నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మరి స్నాక్ టైమ్ లో మనమేమో తెలుగు సినిమాకి సంబంధించి విశేషాలు మాట్లాడుకుందాం. నేను చెప్పాను కదా విశేషాలకు వెళ్ళిపోతే కనుక, మరి దర్శకులు అనిల్ రాయపూడి గారు, యూనో వెంకటేష్ గారు, అలాగే కళ్యాణ్ రామ్ గారితో చాలా చాలా బిజీ బిజీగా ఉన్నారనమాట మరి సినిమా మేకింగ్లో. సో నెక్స్ట్ అంటే రాబోయే సంక్రాంతికి విడుదల చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. సో మరి సినిమా అంతా కూడా మేకింగ్లో ఉంది. ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఏంటి అనేది ఇప్పుడు దాకా రివీల్ అయితే చేయలేదు, కానీ ఇప్పుడు మరి వెంకటేష్ గారి క్యారెక్టర్ అయితే బయటికి రివీల్ చేయడం జరిగిందనమాట. సో ఆయన ఈ సినిమా ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానం మొదలుపెట్టి 40 ఇయర్స్ అవుతుందంట. మరి ఆ సందర్భంగా ఈ లుక్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సినిమాలో ఆయన ఒక లెఫ్టినెంట్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారంట. మరి లెఫ్టినెంట్ కర్నల్ వెంకటరెడ్డి అని ఆయనే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు అని చెప్పేసి ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేయడం జరిగిందన్నమాట. అయితే యూనో ఎప్పుడూ కూడా మనకి తెలుసు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వెంకటేష్ గారి సినిమాల్లోని. మరి ఇంత ఆ లుక్ చూస్తే కనుక రగ్డ్ మిలిటరీ ఆఫీసర్గా కనిపిస్తూ ఉన్నారన్నమాట, చాలా సీరియస్గా. అయితే మరి ఈ సినిమాలో హ్యూమర్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, అంతా ఉంటుందని చెప్తూ ఉన్నారనమాట. సో నిజంగా ఫస్ట్ లుక్కి అండ్ దాంట్లో కనిపిస్తున్న జోనల్కి కొంచెం సంబంధం లేనట్టు మనకు అనిపిస్తుంది, కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తూ ఉన్నారనమాట. అలాగే కీర్తి సురేష్ గారు, కృతి శెట్టి గారు దీంట్లో హీరోయిన్స్గా నటిస్తూ ఉన్నారు. మరి నేను అన్నట్టుగా సంక్రాంతికి రిలీజ్ చేస్తారన్నమాట. సో అప్పుడు దాకా వెయిట్ చేయాలి, కానీ సూపర్ హిట్ సాంగ్ వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ F2 నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమాయం.

0: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
1: FM Rainbow 101.9.

0: Rainbow 101.9.
1: ఎమ్మెల్యే చిత్రా నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్నాక్ టైమ్ విత్ మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి మూవీ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక శర్వానంద్ గారు యాజ్ అ హీరోగా అండ్ మరి సీను వైట్ల గారు యాజ్ డైరెక్టర్గా జార్జ్ క్రిస్ట్ సినిమా రాబోతుందన్నమాట. మరి దీన్ని కూడా యూనో 2-3 months తర్వాత కాదు, ఒకేసారి సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే మంచి కుటుంబ కథా చిత్రం అండ్ అంతేకాకుండా చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని చెప్తూ ఉన్నారన్నమాట. సో మనకి తెలుసు, సీను వైట్ల గారు ఎంటర్టైనింగ్ సినిమాలు తీయటంలో దిట్టారి, మనందరికీ బాగా తెలుసు. చాలా చాలా సినిమాలు చూసాము. అఫ్కోర్స్ 2018 తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా విశ్వంతో మన ముందుకి వచ్చారు 2024. ఇప్పుడు మళ్ళీ జార్జ్

క్రిష్తో రాబోతూ ఉన్నారన్నమాట. సో ఈసారి ఎంతో పెద్ద బ్లాస్ట్తో వస్తాము మీ అందరి ముందుకి, బికాస్ ఎందుకంటే కథ అంత బాగుంటుంది, పైగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది కాబట్టి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మరి స్టార్ట్ చేసేస్తున్నారు షూటింగ్. సో ఈ మంత్లోనే ఇంకా ఎక్కడ కూడా ఆపకుండా అలా అలా అలా కంటిన్యూస్గా తీసేసి రెడీ చేసేస్తాము సంక్రాంతికి అని చెప్తూ ఉన్నారన్నమాట. సో మరి అనూప్ రూబెన్స్ గారు సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఇంకా మరి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనం ఎవరో చెప్పలేము, కానీ సూపర్ హిట్ సాంగ్ వినొచ్చు అని మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. మరి వచ్చేస్తుంది సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కింగ్ నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ఆగడ చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నాము స్నాక్ టైమ్ లో అండ్ నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మరి మరి మేము స్నాక్ టైంలో మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక మరి విజయ్ దేవరకొండ గారు మన ముందుకి రాబోతున్న సినిమా రౌడీ జనార్దన. అయితే మరి టైటిల్కి తగ్గట్టుగానే దీంట్లో అది చాలా రఫ్ క్యారెక్టర్ అని తెలిసిపోతూ ఉందన్నమాట. సో టీమ్ మెంబర్స్ అంతా కూడా కన్ఫర్మ్ చేసేయటం జరిగింది. ఆ ఫస్ట్ లుక్లో మనకు కూడా అర్థమైపోయింది, ఎందుకంటే లుక్ చాలా రఫ్ అండ్ ఇంటెన్స్గా ఉందన్నమాట. అయితే రోల్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, కానీ దీంట్లో మరి సెంటిమెంట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ తండ్రి సెంటిమెంట్ అని చెప్తూ ఉన్నారనమాట. సో యాక్షన్ అండ్ సెంటిమెంట్ రెండు కలిసి వస్తాయి. సో మొత్తానికైతే ఫాదర్ సెంటిమెంట్ చాలా మెయిన్ అబ్బా అని చెప్తూ ఉన్నారు. సో పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుందంట సినిమా అంతా కూడా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. సో మరి ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ముఖ్యంగా కోనసీమ అంతా కూడా అక్కడ ఆ బ్యాక్డ్రాప్లో సాగుతుంది మొత్తం స్టోరీ అంతా అని చెప్తూ ఉన్నారనమాట. సో మరి కీర్తి సురేష్ గారు ఆయనకి జోడీగా యాజ్ అ హీరోయిన్ నటిస్తూ ఉన్నారనమాట ఈ చిత్రంలో. సో చెప్పాలంటే అంతా కూడా అంటే విలేజ్ బ్యాక్డ్రాప్, రఫ్ క్యారెక్టర్, ఇంటెన్స్ క్యారెక్టర్, పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ అందులోనూ తండ్రి సెంటిమెంట్ చాలా చాలా సూపర్గా ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో మిక్స్డ్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా మరి సినిమా చూసే టైం అయితే మనకి పడుతుంది అండ్ ఆ తర్వాతే మనం డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే మంచి పాట వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. మంచి పాట చేస్తుంది ఫ్రమ్ ద మూవీ నేను లోకల్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగుల మాయం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-3-1-3 లేదా 9-8-9-8-5-1-0-2 లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: ರೇನ್ಬೋ 101.9. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, స్టూడియోలో 5 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 3 జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం ములుగులో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ సముదాయాన్ని ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు ప్రారంభించారు. అలాగే కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. హైదరాబాద్ సనత్నగర్లోని టిమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ట్రాఫిక్, పార్కింగ్, సెక్యూరిటీ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా అంశాలపై ఆరోగ్యశాఖ, పోలీస్, జీహెచ్ఎంసీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ టీజీసేఫ్ కమిషనర్గా ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్లను విలీనం చేస్తూ ఏర్పాటు చేసిన టీజీసేఫ్కు ఆయనే కమిషనర్గా వ్యవహరిస్తారు. హైదరాబాద్లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో 201 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 174 మంది ద్విచక్ర వాహనదారులు, 17 మంది కార్ల డ్రైవర్లు, 9 మంది ఆటో డ్రైవర్లు, 1 హెవీ వాహనదారుడు ఉన్నారని అధికారులు తెలిపారు. న్యూఢిల్లీలో మంగళవారం నాడు 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం జరుగుతుంది. దీనికి ముందు బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం, పర్యావరణ వర్కింగ్ గ్రూప్ వాతావరణ మార్పులపై కాంట్రాక్ట్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. భారత బ్రిక్స్ చైర్

ట్రిప్ 2026 థీమ్ బిల్డింగ్ ఫర్ రెసిలియేషన్స్ ఇన్నోవేషన్స్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ కింద ఈ భేటీ జరుగుతుంది. సూర్యపథ తీరంగా గ్లోబల్ రిలే విజయవంతంగా ముగిసింది. భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్లో భాగంగా చేపట్టిన ఈ తొలి ప్రయత్నం తూర్పున ఫిజీ నుంచి పశ్చిమాన అమెరికా వరకు 54 దేశాల్లో పర్యటించింది. ఫిజీలోని భారత హైకమిషన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర సూర్యోదయం వెంట సాగుతూ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంతతిని ఏకం చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్లో జెండా ఆవిష్కరణతో యాత్ర ముగిసింది. హవాయి దీవుల్లో కేటగిరీ 1 హరికేన్ లాలా భీభత్సం సృష్టిస్తోంది. బిగ్ ఐలాండ్కు 30 మైళ్ల దూరం నుంచి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈ తుఫాను కారణంగా భారీ వర్షాలు వరదలు సంభవించాయి. 84,000కు పైగా ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అనేక భవనాల పైకప్పులు ధ్వంసమయ్యాయి. గడిచిన 155 ఏళ్లలో తొలిసారి ఇంతటి తీవ్రత చవిచూస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు ఉంటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ అయిన తాజా ట్యూన్స్ లోకి. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి తాజా ట్యూన్స్ లో మంచి హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దాము. సో మరి ముందుగా వచ్చేసింది మంచి పాట ఫ్రమ్ ద మూవీ మా ఇంటి బంగారం నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో. రెయిన్బోతో జీవితం, రంగుల మాయం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: నారీ నారీ నడుమ మురారి అండ్ లెనిన్ మూవీస్ నుంచి సూపర్ హిట్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విన్నారు. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, నిజమే కదా, ఎప్పుడు కూడా ఫ్రెష్గా తాజాగా ఉండాలని మనందరూ అనుకుంటూ ఉంటాం. నిజమే, డెఫినెట్గా ఉండాలి అనుకుంటే సరిపోదు, దానికోసం ట్రై కూడా చేయాలని చెప్తూ ఉన్నారనమాట ఎక్స్పర్ట్స్ అంతా కూడా. ఎందుకంటే సైకలాజికల్గా మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఎంత హ్యాపీగా ఉంటే అంత తాజాగా ఉంటామని చెప్తూ ఉన్నారు. యూనో, వినడానికి బాగానే ఉంటుంది కానీ కొంచెం పాటించడానికి కష్టమైనప్పటికీ కూడా అందరం ట్రై చెయ్యాలి కదా, ఏమంటారు? ఆల్రైట్. సో ఫ్రెండ్స్, మరి తాజా ట్యూన్స్ వింటూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేస్తుంది సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ద రాజా సాబ్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: Rainbow 101.9.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: సూపర్ హిట్ సాంగ్స్ వినారు ఫ్రమ్ ద మూవీస్ ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ పెద్ది మూవీస్ నుంచి. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ విత్ మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి మనమేమో తాజా ట్యూన్స్లో మంచి మంచి హిట్ సాంగ్స్ వింటూ ఉన్నాం కదా. నిజమే, ఎప్పుడు తాజా తాజా ట్యూన్స్ వింటూ ఉంటే డెఫినెట్గా తాజాగానే ఉంటాం. అండ్ యునో, బ్రెయిన్ తాజాగా ఉంటే మనం చేసుకునే పనులు తాజాగానే ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి. అండ్ యూనో, అంత మంచిగా జరిగిపోతుంటుంది కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే గేమ్ చేంజర్ మూవీ నుంచి మంచి పాట చేస్తుంది. మీ అందరి కోసం వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

జరగండి జరగండి జరగండి, గుగులెత్తి కింద గుంసు వచ్చనండి. జరగండి జరగండి జరగండి, పుప్పులొక్కటైన పుప్పు.

సూపర్ హిట్ సాంగ్స్ ఫ్రమ్ ద మూవీస్ టిల్లు స్క్వేర్ అండ్ ఊరు పేరు భైరవ్ కోన నుంచి విన్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా తాజా ట్యూన్స్ లో యూనో లేటెస్ట్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేసాం కదా. సో మన రెయిన్బో క్లాక్ లో 5:45 అయింది. ఇప్పుడు ఇదే మన చట్టం శీర్షికకి సమయం అయింది. ఈరోజు తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ గురించి శ్రీమతి ప్రవీణ జయరామ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ది గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు కార్మిక చట్టాలు, లేబర్ లాస్ విభాగంలో విశేష అనుభవం కలిగిన శ్రీమతి ప్రవీణా జయరామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీమతి ప్రవీణా జయరామ్ గారు, ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి. మీకు
1: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
0: తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988లో ఎవరైనా ఎంప్లాయర్గా షాప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటి? రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది?
1: ఒక సంస్థ లేదా షాపు వ్యాపారం

0: చేయదలుచుకున్నప్పుడు వారు ప్రప్రథమంగా తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలి. వాళ్ళ సంస్థ స్టార్ట్ చేసిన 30 రోజుల లోపల ఈ ప్రక్రియ జరిగిపోవాలి, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. దానికి ముందుగా కావాల్సింది ఫార్మ్ 1 అని ఉంటుంది. దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఆ సంస్థ పేరు, ఆ ఎంప్లాయర్ పేరు, ఫాదర్ పేరు, అతడి వయసు, తర్వాత ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, దీనికి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఆ సంస్థ, ఇలాగా మొత్తము వివరాలన్నీ ఫిల్ చేసి దానికి తోడు మనము ఎంప్లాయర్ ఆధార్, తెలుగు నేమ్ బోర్డు ఆఫ్ ద కంపెనీ, తర్వాత మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్, తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటారు. సో అది కొన్ని సంస్థలకు ఏంటంటే వాళ్ళ ఎంప్లాయర్ వేరే రాష్ట్రంలోనో వేరే సిటీలోనో ఉంటారు, అలాంటప్పుడు ఇక్కడ ఉన్న అతనే బ్రాంచ్లో ఉన్న పవర్ ఆఫ్ అటర్నీ ఎవరికి ఇస్తున్నారో వారి డీటెయిల్స్ అన్ని అనుసంధానం చేసి ఇవన్నీ డీటెయిల్స్ ఫర్నిష్ చేసి
1: కొత్తగా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రుసుము ఎంత చెల్లించాలి?
0: రుసుము కంపెనీ యొక్క హెడ్ కౌంట్ ని బట్టి ఉంటుంది. ఎంప్లాయీస్ ఇప్పుడు 0 ఉన్నా కూడా మనం సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, అప్పుడు 100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదే 1 నుండి 5 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకి 500 రూపాయలు చెల్లించాలి. ఒకళ్ళున్నా ఇద్దరున్నా 5 మంది ఉన్నా 500 చెల్లించాలి.
1: ఇప్పుడు నిజంగానే నేను ఒక సంస్థ లేదా ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాను, ఒక 10 మందిని రిక్రూట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే 10 మంది అని ఆలోచించుకొని పర్మిషన్ తీసుకున్నాను, అది వ్యాపారం మంచిగా జరగడం వల్ల కావచ్చు, ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమై నేను ఈ గ్యాప్లో ఎక్కువ మందిని తీసుకున్నాను, మళ్ళీ దానికి సంబంధించిన ఆ అనుమతులు మరి ఎక్కువ మంది అయిన తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా, ఎలా మార్పు?
0: దాన్ని అమెండ్మెంట్ అంటారండి, అమెండ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది.
1: ఎలాంటి చేంజెస్ ఉంటే అమెండ్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి.
0: అమెండ్మెంట్ అంటే మీరు అన్నట్టు ముందుగా హెడ్ కౌంట్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఎనీ చేంజ్ ఇన్ ద హెడ్ కౌంట్, ఎందుకంటే దాన్ని బట్టి మనము ప్రతి ఏడాది రెన్యూ కూడా చేయించుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బట్టే మనకి పేమెంట్ ఆఫ్ ఫీ కూడా ఉంటుంది కాబట్టి పెరిగినా తగ్గినా మనము దానికి అమెండ్ చేసుకోవాలి. మనము అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాం. సెకండ్ సిచ్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయర్ ఉన్నాడు, ఆ ఎంప్లాయర్ ప్లేస్లో ఇంకో అతను వచ్చాడు, సమ్ XYZ ఉన్నాడు,
1: నెంబర్ సేమ్ కానీ మనిషి మారారు,
0: మనిషి మారారు, ఎస్, అది ఇంకో వే ఆఫ్ అమెండ్మెంట్ అన్నమాట. అండ్ మూడోది ఏంటంటే ఉద్యోగులు ఎక్కువ పెరిగారు, మీకు ఉన్న ప్రిమైసెస్ సరిపోవట్లేదు, ఇంకో ప్రిమైసెస్ మార్చారు, సో అడ్రస్ మారుతుంది. అడ్రస్ మారినప్పుడు మూడే చోట్ల, ఒకటి హెడ్ కౌంట్ పెరిగినా తగ్గినా అప్పుడు, తర్వాత ఎంప్లాయర్ నేమ్ చేంజ్ అయినప్పుడు, థర్డ్ అడ్రస్ ఆఫ్ ద ఎంప్లాయర్.
1: అయితే ఈ మూడు కాకుండా ఉదాహరణకి నేచర్ ఆఫ్ వర్క్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాంటిది ఏదైనా పెట్టుకున్నాను, ఏదైనా పిండి మరో లేదా ఈ మధ్య బ్యాటర్ లాంటివి అమ్ముతూ ఉన్నారు, ఆ సేల్స్ ప్రాసెసింగ్ పెట్టుకున్న నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మడానికి కుదిరింది, అంటే మేబీ డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ వల్ల కావచ్చు, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని ఇప్పుడు నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మదలుచుకున్నాను. నేచర్ ఆఫ్ వర్క్ ఆర్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్ మారినప్పుడు అమెండ్మెంట్ అవసరం ఉంటుందా? దానికి ఏమైనా అనుమతులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
0: దానికి ఏమీ ఉండదండి, ఎందుకంటే మీది కంపెనీ అలాగే ఉంది, ఎంప్లాయర్ అలాగే ఉన్నాడు, అమెండ్మెంట్స్కి వెళ్ళేది ఈ మూడు మార్పులు ఉన్నప్పుడే.
1: అయితే మీరు అన్నట్టు మార్పులు ఏం లేకపోతే అమెండ్మెంట్ అవసరం లేదు, అలాగే మీరు రెన్యువల్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించాల్సి ఉంటుంది?
0: ఇది మనము రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గురించి చెప్పినప్పుడు లైక్ మనం ఇట్ గోస్ బై క్యాలెండర్ ఇయర్ అండి. మీరు May 3rd చేయించవచ్చు రిజిస్ట్రేషన్, లేకపోతే 23rd August చేయించవచ్చు, లేకపోతే 18th November చేయించవచ్చు, ఎప్పుడైనా దాని వ్యాలిడిటీ 31st December ఆ ఏడాది వరకే ఉంటుంది. వచ్చే సంవత్సరానికి మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోండి.
1: మీరు అన్నట్టు నాకు అమెండ్మెంట్ ఏం అవసరం లేదు, ఎలాంటి మార్పులు ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం రెన్యువల్ మాత్రం చేయించుకోవాల్సిందే,
0: తప్పనిసరి.
1: ఏదైనా పరిస్థితుల్లో రెన్యువల్ మిస్ అయితే పెనాల్టీస్ ఏ రకంగా ఉంటాయి?
0: ఇప్పుడు రెన్యువల్ అన్నది 1st November నుంచి 30th November దాకా అప్లికేషన్ ఓపెన్ గా ఉంటాయండి. అప్పుడు మీరు రెన్యువల్ కి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ రెన్యువల్ ఇమీడియట్ ఆటో రెన్యువల్ అది, ఒకవేళ మీరు రెన్యువల్ చేసుకోలేకపోతే ఆ టైంలో 1 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ దాకా మీకు 25% పెనాల్టీ పడుతుంది.

0: అదే ఫస్ట్ జాన్యురి నుంచి తర్వాత ఎప్పుడు చేసుకున్నా 50% పెనాల్టీ పడుతుంది.
1: సో ఎంప్లాయర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ పొందుతారో వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా టైం టు టైం రెన్యువల్ చేయించుకోవాలి, చేంజెస్ ఏమైనా ఉంటే అమెండ్మెంట్స్కి వెళ్ళాలి
0: తప్పనిసరిగా.
1: వీటితో పాటు ఎవరైతే ఎంప్లాయర్ తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వారు వారి ఉద్యోగుల పట్ల, వారికి ఇవ్వాల్సిన జీత భత్యాల పట్ల, మినిమం వేజెస్ కావచ్చు, వారి పని సమయం కావచ్చు, వర్కింగ్ అవర్స్ కావచ్చు, ఎలాంటి విధి విధానాలు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందంటారు?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వాళ్ళు నోటీస్ బోర్డులో కొన్ని ఐటమ్స్ డిస్ప్లే చేయాలి. అవి ఏంటంటే మినిమం వేజెస్, తర్వాత అన్ని చట్టాల యొక్క అబ్స్ట్రాక్ట్స్, లోకల్ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్ రెండు రకాలుగా డిస్ప్లే చేయాలి. తర్వాత వాళ్ళ పనివేళలు, అలాగే ఈ మన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, తర్వాత ఎవరైతే ఈ సర్టిఫికెట్ ఇచ్చారో ఆ అధికారి పేరు, వాళ్ళ సెలవు దినాలు, లిస్ట్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్, ఇవి కాకుండా వాళ్ళ గ్రాట్యుటీ అవి ఉన్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు అన్నది, ఇవన్నీ మనము వాళ్ళ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. తర్వాత మినిమం వేజెస్కి వచ్చేటప్పటికీ ప్రతి 6 నెలలకి ఒకసారి గవర్నమెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రైస్ ఇండెక్స్ బేస్ మీద VDA వేరియబుల్ డిఎన్ఎస్ ఎలవెన్స్ని రివైజ్ చేస్తూ ఉంటారు.
1: ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని
0: ఎస్ రివైజ్ చేస్తూ ఉంటారు. అది ఎవ్రీ 6 నెలలకి, April 1st to 30th of September దాకా ఒకటి ఉంటుంది. 1st October నుంచి మళ్ళీ రివైజ్ చేస్తారు. ఆ రివైజ్ చేసిన వెంటనే వీళ్ళు ఎంప్లాయర్ కూడా ఇమీడియట్గా చూసుకోవాలి, వెను వెంటనే అతను వాళ్ళ ఉద్యోగులది జీతపత్యాలు కూడా జాగ్రత్తగా ఆయన కనీస వేతనాలు ఇస్తున్నారో లేదో చూసుకోవాలి, అది మీట్ అయ్యేటట్టు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. వర్కింగ్ అవర్స్ జనరల్గా మనకి ఇదివరకు 2024 దాకా కూడా 8 గంటలు ఉంటాయి పనివేళలు. ఎవరైనా ఉద్యోగి 8 గంటలు పనిచేయాలి. కాకపోతే ఈ మధ్యన కొత్తగా ఈ ఐటీ ఐటీఈఎస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కంపెనీస్ ఏంటంటే ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్, వెస్టర్నైజ్ ఇది ఉండడం వల్ల వాళ్ళు 5 రోజులు మాత్రమే పనిచేస్తారు వారానికి. సో వారానికి 5 రోజులే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఎగ్జంప్షన్ వచ్చింది, 8 నుంచి 10 గంటల దాకా పని చేయొచ్చు వాళ్ళు. అది ఆ వెసులుబాటు ప్రభుత్వం కార్మిక శాఖ కల్పించింది.
1: ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు కలిగించాల్సి ఉంటుంది? ముఖ్యంగా మెటర్నిటీ విషయానికి వస్తే ఎలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ తరఫున షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది?
0: విమెన్ ఎంప్లాయీస్కి మీరు అన్నట్టు గర్భం దాల్చినప్పుడు మెటర్నిటీ బెనిఫిట్స్ కల్పించాలండి. అంతకుముందు 13 వారాలు సెలవు ఇచ్చేవారు, ఇప్పుడు 26 వారాలు సెలవు తీసుకుంటున్నారు. ఎక్స్ట్రీమ్ కేసెస్లో వాళ్ళకి ఇంకా ఏమన్నా అవసరం ఉండి డెలివరీ టైంలో ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తే మటుకు వాళ్ళకు ఇంకో నెల సెలవు పెంచుకోవచ్చు. బేబీకి 15 నెలలు వచ్చేదాకా వాళ్ళు ఒక క్రష్ ఫెసిలిటీ వాళ్ళ ప్రిమిసెస్లో పెట్టుకోవచ్చు. వాళ్ళ ప్రిమిసెస్లో లేని పక్షంలో వాళ్ళు 500 మీటర్ల రేడియస్లో వాళ్ళు ఎక్కడైనా క్రష్ తీసుకుంటే ఎంప్లాయర్ వాళ్ళకి పే చేయాలండి. అదే కాకుండా ఇప్పుడు కొంతమంది మహిళలు కొంచెం లేట్గా పనిచేస్తున్నారు, ఇదివరకు అయితే 8:30 తర్వాత పనిచేయడానికి పర్మిషన్ లేదు, కానీ రీసెంట్గా 2024లో 2023లోనో ఏం చేశారంటే విమెన్ వర్క్ చేయొచ్చు లేట్ అవర్స్లో, కానీ వాళ్ళకి సెక్యూరిటీ ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేయాలని ఖచ్చితంగా చెప్పారు.
1: సో మీరు అంటే చట్టం ప్రకారం విమెన్ ఎంప్లాయీస్ లేట్ అవర్స్ వరకు పనిచేయాల్సి వస్తే అది ఎంప్లాయర్ బాధ్యత?
0: సరిగ్గా చెప్పారు, అది కరెక్ట్, ఎంప్లాయర్ బాధ్యత.
1: ఒక ప్లాన్తో వ్యాపారం చేద్దామని పెట్టుకున్న నేను, అది వ్యాపారం సరిగ్గా వృద్ధి చెందక కావచ్చు, లాభసాటిగా లేదని కావచ్చు, నేను క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ క్లోజర్ ఇంటిమేషన్ ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది? దాని తాలూకు ప్రొసీజర్ ఏంటి? ఎంత సమయంలో నేను క్లోజ్ చేయొచ్చు?
0: మీరు క్లోజ్ చేద్దామని అనుకున్న వెంటనే వాళ్ళకి క్లోజర్ నోటీస్ పంపించండి. అంటే మీరు ఇంకా ఏమి కార్యకలాపాలు అక్కడ చేయట్లేదు అని కార్మిక శాఖకి మీరు ఒక నోటీస్ పంపిస్తున్నారు. వాళ్ళు అది పరీక్షించి మీరు ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుని అది మీ దగ్గర భద్రపరచుకున్నచో, ఏమన్నా తర్వాత ఏమన్నా నోటీసులు వచ్చినా ఏ వచ్చినా మీరు సేఫ్గా ఉంటారు.
1: షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గవర్నమెంట్ ఇచ్చే ఫెస్టివల్ డేస్ కాకుండా ఏమేమి పరిస్థితుల్లో ఎలాంటి హాలిడేస్ తీసుకునే హక్కు ఉద్యోగులకు ఉంది?
0: ఉద్యోగులు

240 రోజులు ఒక సంవత్సరంలో పనిచేసినప్పుడు వాళ్లకు 15 రోజులు ఎర్న్ లీవ్ అంటారండి. అది వాళ్ళకి ఆ లీవ్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఆ సంస్థ యాజమాన్యం పే చేస్తుంది. అలాగే 12 రోజులు క్యాజువల్ లీవ్ ఉంటుంది, 12 రోజులు సిక్ లీవ్ ఉంటుంది. ఇవి 39 రోజులు వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన సెలవులు. అది కాకుండా నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్కి వస్తే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్, ఆయన ఒక

0: పాల్సిందే సెలవులు. అది కాకుండా నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్కి వస్తే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆయన ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎప్పుడంటే నవంబర్ ఆఖరి వారంలో కానీ డిసెంబర్ మొదటి రెండు వారాల్లో కానీ, దాన్ని బట్టి ఆయన లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో 9 హాలిడేస్ ఇస్తారు. మొదటి 5 మాత్రం మ్యాండిటరీ, తప్పనిసరిగా పాటించాల్సినవి. అవి ఏంటంటే ఆగస్ట్ 15, 26 జనవరి, అక్టోబర్ 2, అది కాకుండా మేడే కార్మికుల దినం, తర్వాత తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2. ఇవి కాకుండా మిగతా 4 ఆ ఎంప్లాయర్ అతని పరిస్థితిని బట్టి లైక్ ఒకదానికి ఒకటి మార్చుకోవచ్చు, మార్చుకుని అతనికి సౌకర్యంగా ఉన్నవి ఇచ్చుకోవచ్చు.
1: బాగుంది ప్రవీణ గారు. చివరగా శ్రోతలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, ఏమేం జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు?
0: ఎప్పుడైనా మీరు సంస్థ కానీ షాప్ కానీ తీసుకున్నప్పుడు లైక్ ఏదో కొంచెము ఓవర్ టైంలు చేయించేద్దాము వాళ్ళతోటి, ఉద్యోగులతోటి పర్వాలేదు కాస్త ఎక్కువ ఒక గంటే కదా, ఇలాంటివి అసలు చేయొద్దండి. తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు. అలాగే రిజిస్టర్స్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీకే మంచిది, అది ఇన్స్పెక్షన్స్ వచ్చి అప్పుడు కంగారు పడి ఇది చేసేది ఏమీ లేదు. యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, లెట్ అస్ సేవ్ ద వర్క్ ప్లేస్.
1: బాగుందండి, యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, సురక్షితంగా ఉండండి అని చెప్తున్నారు ప్రవీణ జయరామ్ గారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ గురించి శ్రీమతి ప్రవీణా జయరాం గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ఈవినింగ్కి స్వాగతం చెప్తున్నాడు మీ స్నేహితుడు ఆత్మీయుడు ఎల్లేష్. మరి చల్లని సాయంత్రం వేళ 16వ తారీఖు ఆగస్ట్ 2026 ఆదివారం. పిల్లలందరూ కూడా చాలా సరదాగా హ్యాపీగా ఉన్నారు. నిన్నే ఆగస్టు 15 సెలబ్రేషన్ చేసుకొని మిఠాయిని తింటూ హాయిగా స్కూల్కి వెళ్ళి మంచి మంచి రంగురంగుల బట్టలు వేసుకొని, అదే త్రివర్ణ కళలు ఉన్నటువంటి కలర్స్ ఉన్నటువంటి బట్టలు వేసుకొని చక్కగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. ఆ పిల్లల్ని చూసినప్పుడు నాకు ఒక్కసారిగా నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి. నేను కూడా స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చే మిఠాయి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడే నిలబడేవాడిని. పెద్దవాళ్ళు వచ్చి ఏదో స్పీచెస్ ఇస్తుండేవారు. వావ్, చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళని చూడగానే నేను కూడా ఒక స్కూల్ పిల్లల్లాగా అయిపోయాను చూసినప్పుడు. రైట్, మరి నిన్న సెలవు, మరి పిల్లలకి ఈరోజు కూడా సెలవు కాబట్టి

చాలా మంది పేరెంట్స్ మంచిగా ఫ్యామిలీ అందరు కూడా చాలా ప్రేమగా ఆత్మీయంగా అందరు కూడా దగ్గరగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు చాలా హ్యాపీ డే అని నేను చెప్తాను. ఎవరు ఎలా పోతే నాకేంటి, నా లైఫ్ నా ఇష్టం అంటున్నారు జంజీవాలు. మరి ఎందుకు అలా అంటున్నారు, ఎందుకు అలాంటి కాన్సెప్ట్ వచ్చింది, ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది అనే విషయాన్ని మనం ఈరోజు 6 o'clock నుంచి 7 o'clock వరకు మనం మాట్లాడుకుందాం. తర్వాత 7 o'clock నుంచి 7:15 వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ స్పెషల్ ప్రోగ్రామ్ మీరు వింటారు. తర్వాత 7:15 నుంచి 7:30 వరకు హెలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. ఓన్లీ 15 నిమిషాలు మాత్రమే ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. ఆ తర్వాత 7:30 నుంచి 8 వరకు అర్ధగంట ఫార్మ్ టు సిటీ కిషాన్ వారి స్పాన్సర్ కార్యక్రమం వింటారు. కిషాన్ వాణి ఫార్మ్ టు సిటీ సిగ్నేచర్ ట్యూన్ అండ్ అందులో పొట్టేళ్ల పెంపకం పోషణ తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వింటారు. నిర్వహిస్తున్న వారు డాక్టర్ వీరన్న బుక్యా రైట్ వారి. ఆ తర్వాత 8:00 నుంచి 8:03 వరకు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. 8:03 నుంచి 9 వరకు తెలంగాణలో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నృత్యం గురించి నేను చెప్తాను. ఆ నృత్యం గురించి మీరే చెప్పాలి ఏంటి అనేది నేను క్లూ ఇస్తాను తర్వాత. ఆ తర్వాత 9:00 నుంచి 9:30 వరకు మనం రీమ్ జీమ్ హైదరాబాద్ అంటూ సరదాగా ఈ సాయంత్రాన్ని గడపడానికి మీకోసం మీ స్నేహితుడు మంచి మంచి పాటలు కూడా తీసుకొచ్చాడు. మరి ఆ పాటల్లో మనందరం కూడా మునిగి తేలిపోతాం అన్నమాట. ఫెంటాస్టిక్. మరి స్వాగతం, సుస్వాగతం కలర్స్ ఆఫ్ ఇండియా. ఈరోజు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, అన్ని ఉడ్డులు, మాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్, అన్ని పాటలు కూడా మనం ప్లే చేసుకుందాం. వీలైతే హాలీవుడ్ కూడా వేసుకుందాం. మరి అన్ని పాటలు మీకోసం రెడీ చేశాడు మీ స్నేహితుడు ఎల్ఎస్. ఫస్ట్ అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం, ఆ తర్వాత అన్ని విశేషాలు మాట్లాడుకుందాం. చిత్ర గారు అండ్ హరిహరన్ పాడినటువంటి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాంపోజిషన్ వచ్చినటువంటి ఈ పాట అందరి మనసుల్ని దోచుకుంటుంది. అలాంటి పాట ఇది, ముఖ్యంగా ప్రేమించిన వారి మనసుని మరింత దోచుకుంటుంది. మీరు వింటున్నారు కలర్స్ ఆఫ్ ఇండియా. ఇది స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది. మరి వింటూనే ఉండండి. 9:30 వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేయడానికి ఈ మ్యూజికల్ డ్రైవర్ రెడీగా ఉన్నాడు. మీరు రెడీ అనా? కార్లో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా వాల్యూమ్ పెంచుకొని హాయిగా ఎంజాయ్ చేయండి నాతో పాటు. ఈ చల్లని సాయంత్రం మనందరం కూడా సంగీతంలో మునిగి తేలిపోతాము.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇక్కడే ఉన్నాను.

0: అందరి కోసం మంచిగా మాటలు మంచి పాటలు ప్లే చేస్తూ మీతో పాటు నేను కూడా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికే వచ్చేసాను. కబాబ్ అన్ని పాటలు కూడా ప్లే చేసుకుందాం. జనరేషన్ జనరేషన్కి ఆలోచించే విధానం మారిపోతుంది, కానీ ఒక్క విషయంలో మారదు సుమా, అదే ప్రేమ బంధాలు. టీనేజ్ రాకముందే ప్రేమాధీమ అంటూ పాటలు పాడే బ్యాచ్ ప్రతి జనరేషన్లోనూ కనిపిస్తారు. అది నాగేశ్వరరావు గారి జనరేషన్ అవ్వచ్చు, నాగార్జున గారి జనరేషన్ అవ్వచ్చు, లేదా అఖిల్ జనరేషన్, నాగచైతన్య జనరేషన్ కూడా అవ్వచ్చు. ఎప్పుడైనా సరే ప్రేమ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు కూడా మారదు, ఒక్కలాగే ఉంటుంది. బట్ ఇప్పుడు జెన్ జీ వాళ్ళు ప్రేమ దోమ జాంతానహి అంటున్నారు. దీనికి కారణం, దానికి గల కారణం ఏంటంటే సోలో మ్యాక్సింగ్ అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది. ఈ పరిచయాలు, ప్రేమించుకోవడాలు, డేటింగ్లు, షాపింగ్లు, ట్రావెలింగ్లు, ఇలా దేని మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే, జెన్ జీ వాళ్ళు, ఎవరి గోళ మాకొద్దు, మా గోళ ఎవరికి వద్దు, మమ్మల్ని మాలా బతకనియండి అంటూ స్ట్రైట్ ఇవే చెప్పేస్తున్నారు ఈ జెన్ జీ వాళ్ళు. మరి ఆ రోజుల్లోనైతే నన్ను కదపకండి, ఫోన్లకి అతుక్కుపోతూ ఉండేవారు. ఇక ప్రేమలేఖలు, అమ్మాయి అక్కడ బాల్కనీలో కనిపిస్తుందని వర్షంలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. మరి అమ్మాయి కనిపిస్తే చాలు, ఈ రోజంతా నాకు పండగ అనుకున్న కుర్రవాళ్ళు నేను కూడా ఉన్నానమాట. మరి పక్కన పెడితే ఈ జంజీ వాళ్ళు ఎదురుగా అందమైన అమ్మాయి వెళ్ళిపోయినా పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అంటున్నారు. ఏంటో మరి ఎందుకు ఇదంతా జరుగుతుంది అనే విషయం గురించి చాలా రీసెర్చ్లు జరిగాయి. మరి రీసెర్చ్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు చాలామంది కూడా, నాకు కూడా తెలిసాయన్నమాట. చాలా బాగుంది. రైట్, మరి చూద్దాం, మరి ఈరోజు ఏం చెప్తాం, వీళ్ళ గురించి ఏం మాట్లాడుకుందాం అనే విషయాన్ని నేను చెప్తాను. ఫెంటాస్టిక్. రైట్, మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం. నేను ఇవన్నీ మాట్లాడగానే నేను ఏదో లోకంకి వెళ్ళిపోయాను, ఏదో జగదేకవీరుడు అతిలోక సుందర సినిమాలోని అంటారు చూడండి, ఎక్కడికో కొండల మీదకి వెళ్ళిపోయానంటే అక్కడి నుంచి దూకరా అన్నట్టుగా నేను మాట్లాడుతుండగా ఎక్కడికో వెళ్ళిపోయాను. వెరీ నైస్. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. మరి ఆ పాట ప్లే చేసిన తర్వాత మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనేది నేను చెప్తాను. రైట్.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.
4: It's about you and your love and you gotta get lucky.
0: All right, Rakshagan movie nunchi mana nata samrat Nagarjuna and Miss Universe Susmita అండ్ ఎస్పీబి సుఖ్వీందర్ సింగ్ ఎస్పీబి పాడిన ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో పైన. సో మధ్యలో ఒడవేలు కూడా ఉన్నారు,

ఫెంటాస్టిక్ సాంగ్ కదా, ఒక్కసారిగా ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నారు అనుకుంటాను నేను కూడా. సో నేనైతే భలే ఎంజాయ్ చేశాను ఈ సాంగ్ని. తమిళ్లో వచ్చినటువంటి రత్సగన్ అనే మూవీ ఇది. మరి ఈ మూవీని యాక్చువల్గా నాగార్జున గారు కాకుండా ఇంకొకరిని పెట్టుకుందాం అనేసి డైరెక్టర్ ప్రవీణ్ గాంధీ ప్రపోజల్ తీసుకొచ్చారట కేటి కుంజుమంతో. మరి ఇందులోని మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఫస్ట్ టైం ఇందులో యాక్ట్ చేశారు. సో చాలా క్రేజీ ఉంది ఆ రోజుల్లోని ఈ మూవీ చూడాలి చూడాలి అని చెప్పేసి. రైట్, ఫెంటాస్టిక్ మూవీ ఇది. 1997 అక్టోబర్ 30th వచ్చింది ఈ మూవీ. మరి ఈ మూవీకి కేటీ కుంజుమోహన్ గారు ఏమన్నారంటే, లేదు లేదు, ఎస్టాబ్లిష్డ్ సూపర్ స్టార్ అయినటువంటి మనకి అంటే నట సామ్రాట్ నాగార్జున గారినే పెట్టుకుందాం తెలుగులో, అలాగే మిస్ యూనివర్స్ని కూడా పెట్టుకుందాం అని చెప్పగానే ఓకే ఫైన్ అన్నారు. మరి సుస్మితా సేన్కి వాయిస్ ఇచ్చింది ఎవరంటే సరితా గారు. మనకి ఒక హీరోయిన్ ఉంటారు, పాత హీరోయిన్ మరో చరిత్రలో యాక్ట్ చేశారు, ఆమె వాయిస్ ఇచ్చారు. అండ్ నాగార్జున గారికి వాయిస్ ఇచ్చింది మనకు తెలుగులో సురేష్ అని ఒక యాక్టర్ ఉన్నారు. మనకి ఆయనకి ఆంధ్ర కమల్ అని కూడా పేరుంటుంది. ఆయన తమిళ్లో ఆయనకి వాయిస్ ఇవ్వడం జరిగింది. మరి ఫస్ట్ టైం ఏం చెప్పారంటే, ఆయన నాకు నాగార్జున గారు వద్దు, నేను ఈ స్టోరీని వేరే వాళ్ళ కోసం రాసుకున్నాను అనగానే ఎవరయ్యా ఎవరి కోసం రాసుకున్నావు అని అడిగారట కేటీ కుంజుమోహన్ గారు. అడగగానే ఆయన చెప్పారు, ఈ మూవీకి అరవింద స్వామి అయితే బాగుంటుంది, లేదా సెకండ్ ఆప్షన్ ప్రభుదేవా లేదా మోహన్ లాల్, వీళ్ళు తప్ప నేను నాగార్జున గారు అయితే నాకు ఎందుకో కొంచెం సూటబుల్ కాదు సార్ అని చెప్పారట. కానీ కేటీ కుంజుమోహన్ గారు ఏమన్నారంటే, నో నో, ఆయనే సూటబుల్ అవుతారు.

0: యూ ప్రొసీడ్ అని చెప్పారు. తర్వాత నాగార్జున గారు కూడా చాలా సూపర్గా ఇందులో యాక్ట్ చేశారు, చాలా బాగుంటారు, అన్ని సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. మరి ఇప్పుడు విన్నటువంటి పాట ఆ మూవీలో ఉంది, తెలుగులో రక్షకుడు, సేవియర్ అని అర్థం తెలుగులో, ఇంగ్లీష్లో ఫైన్. మరి ఈ లక్కీ లక్కీ అనే పాట చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. మరి ఈ లక్కీ లక్కీ అనే పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పైన ప్లే అవుతుంది ఆ పాట, కానీ ఎస్పీబీ గారికి వాయిస్ ఇచ్చింది ఎవరు అనుకున్నారు, సుఖ్వీందర్ సింగర్గా ఇచ్చారు. మరి నాగార్జున గారికి వాయిస్ ఎస్పీబీ గారు ఇచ్చారు. నిజంగా సెన్సేషనల్ అయింది ఆ రోజుల్లో. ఎస్పీబీ గారు ఒప్పుకుంటారా లేదా అని కూడా అనుకున్నారట ఏఆర్ రెహమాన్, కానీ ఆయన ఒప్పుకున్నారు. సో రియల్లీ చాలా చాలా క్రేజీ. ఎస్పీబీ గారు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని ఆహ్వానిస్తూనే ఉంటారు, అందుకని ఆయన ఒక లెజెండ్ అయ్యారు. ఫెంటాస్టిక్. మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా అనే ప్రోగ్రాంలో ఉన్నాం, మనం మాట్లాడుకుంటున్నాం జంజీ వాళ్ళు ఎవరు ఎలా పోతే నాకేంటి నా లైఫ్ నా ఇష్టం అంటున్నారు, రైట్. మరి ఇకపోతే ఈ సోలో మ్యాక్సింగ్లో ప్రేమ గొప్పదే కానీ అంతకంటే ముందు నేను నా టేస్టు నా లైఫ్ నా యొక్క కెరీర్ బాగుండాలి ఈ ప్రేమ దోమ తర్వాత అని అంటున్నారు ఈ జంజీవాల్. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా కెరీర్ పైన దృష్టి, దీనినే సోలో మ్యాక్సింగ్ అని ఒక జింజీ వర్డ్ అనేది చాలా పాపులారిటీని సంపాదించింది. సో సోలో ట్రావెల్, న్యూ స్కిల్స్ నేర్చుకోవడం, మోస్ట్లీ మెంటల్ పీస్ మాకు కావాలి, అంతేకాకుండా ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, టోటల్గా టైం వేస్ట్ పనులు మాకు వద్దు. సో హాయిగా ప్రశాంతంగా పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనల్గా కూడా మేము డెవలప్మెంట్ అవ్వాలి, ఆ తర్వాత చూద్దాం పెళ్ళి అంటారా, పెళ్ళి అవ్వకపోయినా పర్వాలేదులే అంటున్నారంట. సో చూద్దాం మరి ఎంతవరకు ఈ దారి ఏ దారి వెళ్తుందో అంది. సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. అందుకని ముందు ఒక కమర్షియల్ బ్రేక్, ఆ బ్రేక్ తర్వాత ఏ సాంగ్ ప్లే చేస్తానో మీరు గెస్ చేయాలి.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
0: మరి ఈ సాంగ్ ఏ మూవీలో ఉంది, ఇందులో హీరో హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని మీరు గెస్ చేస్తే 0402323482 వాట్సాప్ చేయండి. మరి దాంతోపాటు దీని మ్యూజిక్ కంపోజర్ కూడా ఎవరో చెప్పగలిగితే యువర్ బ్రిలియంట్. గెస్ చేశారా? Yes friends, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. అందంగా ఎవరున్నారండి?

0: పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: FM Rainbow 101.9.
2: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 6:36:03 ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. మరి మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ని గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని టైప్ చేశాను అనుకోండి సెర్చ్లో, అది ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు ఎఫ్ఎం రెయిన్బో పాటలు మాటలు హాయిగా వినొచ్చు. కారులోనైనా, బస్సులోనైనా, ఇంట్లోనైనా హాయిగా వినొచ్చు. మీతో పాటు తోడుగా, మీతో పాటు మీ ఫ్రెండ్ మీ పక్కనే ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు నాతో పాటు నా అర్జీలందరూ కూడా. ఫెంటాస్టిక్, మనం ఉన్నాం ఇప్పుడు కలర్స్ ఆఫ్ ఇండియాలో. మనం మాట్లాడుకుంటున్నాం మనం ఈ జెన్జీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళ యొక్క మ్యారేజ్ ఒపీనియన్ గురించి, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ గురించి, అలాగే పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. రైట్, మరి ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే, అంటే గణాంకాలను చూస్తే సోలో మ్యాక్సింగ్ చాలామందికి అనుకూలంగానే ఉంది. ఎందుకంటే దీనివలన, అంటే ముఖ్యంగా మెట్రో సిటీస్లో చూసుకున్నట్లయితే ఈ డేటింగ్కి వెళ్ళడం కోసం చాలా ఖర్చులు అయిపోతున్నాయని అంటున్నారు రీసెర్చ్ వాళ్ళు. మరి ఒక మూవీకి వెళ్ళాలన్నా, లేదా ఒక రెస్టారెంట్కి వెళ్ళాలన్నా, లేదో ఏదైనా అమ్యూజ్మెంట్ పార్కో, లేక ఏదైనా పార్క్ ఎంట్రన్స్ టికెట్గానే వెళ్ళాలన్నా, అక్కడ ఉన్నటువంటి చిల్లర తిల్లు అంటే చిరుతిల్లు తినాలన్నా కూడా చాలా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఆన్ అండ్ యావరేజ్గా వాళ్ళు, అంటే ఒక రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, ఎవరితోనైనా మనం బయటికి వెళ్తే, కపుల్ ఎవరైనా అబ్బాయి అమ్మాయి బయటికి వెళ్తే మినిమం 3 to 5,000 రూపీస్ అవుతున్నాయట ఒక వీకెండ్లో. మరి పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మన నెల జీతం పెరగట్లేదు కదా. దానివల్ల తోడు వెతికేవారు ఎందుకు బాసు, ఆ వచ్చిన డబ్బులేవో, వచ్చిన 10,000 or 20,000 హాయిగా నేనే నచ్చిన బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాను, నాకే నచ్చినటువంటి పానీపూరి తింటాను, నేనే హాయిగా మూవీ

చూసుకుంటాను పెద్ద ఐమాక్స్ థియేటర్లో ఎలా అని చెప్పేసి హాయిగా వాళ్ళు ఉంటున్నారా తప్ప ఎవరినైనా ఫ్రెండ్తో వెళ్ళాలి వాళ్ళతో కలిపి ఒకే డ్రింక్లో రెండు స్టాల్ పెట్టుకొని తాగాలి, ఒకే ప్లేట్లో ముద్దలు తినిపించుకోవాలని ఇలాంటి కోరికలన్నీ కూడా ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ వచ్చేసిందని సర్వేలు చెప్తున్నాయన్నమాట. మరి మానసిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది ఒక ఆరోగ్యకరమైన లేదా ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా డిసిప్లిన్కి ఒక పునాదే ఇది అని అంటున్నారు. ఈ మానసిక నిపుణులు ఎప్పటికప్పుడు మంచిగా చూస్తుంటారు. మరి ఇలా వెళ్తుంటే ఏమవుతుందో తెలియట్లేదు. చాలా చేంజెస్ వచ్చాయి జనరేషన్కి చేంజ్ వస్తుంది, కానీ మరి ఇంత హ్యూజ్ జనరేషన్ చేంజ్ అనేది ఇంత వస్తుందని మాత్రం ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. అలాంటి జనరేషన్ కొత్త కొత్త ఆలోచనలు మీరు ఒక్కసారి గమనించి చూడండి. జెన్జీ వాళ్ళని ఎవరినైనా ఎప్పుడరా పెళ్ళి అంటే పెళ్ళా, ఇప్పుడేం పెళ్ళి, నేను కెరీర్లో సెట్ అవ్వాలని బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్నే అంటున్నారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంతకుముందు నేను అడిగాను ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు అంటే ఒక అమ్మాయి మనకు మెసేజ్ పంపించారు డాన్ మూవీ అండ్ నాగార్జున అనుష్క అని. అలాగే ఇంకో ప్రశ్న అడగకపోయినా ఆ ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇచ్చారు, అది సత్యం మూవీ సుమంత్ అండ్ జెనీలియా అని. ఫ్యాంటాస్టిక్. రెండు ప్రశ్నలకి మీకు 100 మార్కులు వేయడం జరిగింది. ఈ అమ్మాయి పేరు శ్రీవల్లి. ఆల్ రైట్, సూపర్. మీరు కారులో ఉన్నా, బస్సులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, చక్కగా ఛాయ్ తాగుతున్నా, సమోసాలు తింటున్నా, బిస్కెట్లు తింటున్నా, హాయిగా మన ఎఫ్ఎం రెయిన్బోని ఒక్క పక్కన ఆన్ చేసి పెట్టి చూడండి. హాయిగా మాటలు పాటలు వినిపిస్తాయి, మీరు హాయిగా ఎంజాయ్ చేసి వీకెండ్లో. అయితే ఇప్పుడు ఈ మధ్య ఒక ట్రెండింగ్ సాంగ్ తమిళ్లో ఒకటి ఇండిపెండెంట్ మ్యూజిక్ వచ్చింది, దాని పేరు పావడా మల్లి. మరి ఈ పాటలో క్యాస్ట్ లీడ్ క్యాస్ట్ ఎవరంటే సాయి అభ్యంకర్ అని ఒక జెంజీ అబ్బాయి, ఇంకా అందులో ఇంకొక జెంజీ అమ్మాయి కాయిదు లోహార్. మీకు కాయిదు లోహార్ తెలుసు కదా, పాపులర్ హీరోయిన్ ఆమె మలయాళం అండ్ తమిళ్లో. అండ్ ఈ పాటని కాయిదు లోహార్కి పాడిన అమ్మాయి ఎవరంటే మరొక హీరోయిన్ పాడారు, ఆ అమ్మాయి పేరు శృతి హాసన్ పాడారు ఈ పాటని. ఈ లీడ్గా యాక్ట్ చేసిన అబ్బాయే సాయి అభ్యంకరే ఈ పాటను కూడా పాడారు, మేల్ వాయిస్. రైట్, మరి డైరెక్టర్ వచ్చేసి తేజో భరద్వాజ్. మరి ఈ పాట మరి అన్ని సోషల్ సైట్స్లో కూడా దుమ్ము లేచిపోతుందన్నమాట. మరి ఆ పాటని మనం ప్లే చేసుకుందాం జెన్జీ వాళ్ళందరి కోసం. వచ్చేసింది భలే సరదాగా, చాలా ఎనర్జెటిక్గా ఉంది ఈ పాట. చాలామంది కూడా ఈ పాటని మళ్ళీ మళ్ళీ వింటున్నారు, నేను కూడా వింటున్నాను. ఎంజాయ్. మీరు వింటున్నారు ట్విన్ సిటీస్ రెయిన్బో ఎఫ్ఎం 101.9 విత్ మీ ఓ ఫ్రెండ్ ఎల్లేష్, ది కలర్స్ ఆఫ్ ఇండియా. ఎంజాయ్ దిస్ సాంగ్. ఐల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ సూపర్ హిట్ మెలోడీ, ఫాస్ట్ బీట్ మెలోడీ.

సమంత అండ్ మహేష్ బాబు రాక్ చేసినటువంటి కార్తీక్ అండ్ రిటా పాడిన ఈ చిల్ బులి చిల్ బులి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.5 పైన. మీరు వింటున్నారు కలర్స్ ఆఫ్ ఇండియా అండ్ దిస్ ఈజ్

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 6:49 అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియాలో. ఎందుకిలా ఎందుకిలా ముందు తరం వాళ్ళతో ఎక్కువ మందిలో పెళ్ళిళ్ళు వాటి వలన వచ్చే ఇబ్బందులను చూశారు ఈ జంజీ వాళ్ళు. ఆ ముందు తరంలో ఉన్నటువంటి అన్నయ్య కానీ, బాబాయ్ కానీ, మామయ్య కానీ, లేకపోతే పేరెంట్స్ కూడా ఈ కొట్లాడుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవన్నీ చూసినటువంటి ఈ జంజీ వాళ్ళు, బాబోయ్ ఇవన్నీ అవసరమా అని అనుకుంటున్నారన్నమాట. పెళ్ళి అంటే అంత ఇంపార్టెంటా? అది అవసరమా? అది లేకపోయినా ఈ రోజుల్లో, అంతకుముందు పెళ్ళి అనగానే ఏంటంటే మంచిగా భార్యమని వచ్చింది అనుకోండి, ఇంటికి సమయానికి కాఫీ ఇస్తుంది, తర్వాత సమయానికి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ డిన్నర్ అన్నీ సమయానికి ఇస్తుంది, బట్టలు ఉతుకుతుంది, ఐరన్ చేస్తుంది, మళ్ళీ మనకి షూ తుడుస్తుంది, ప్రేమను పంచుతుంది. ఇవన్నీ ఇంతకుముందు ఉన్న జనరేషన్ వాళ్ళ యొక్క ఒపీనియన్. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఇవన్నీ కూడా యాప్స్ వచ్చేసాయి కదా. మన షూ తుడవడానికి కూడా యాప్ క్లిక్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు, హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అని చెప్పేసి మన షూని పాలిష్ చేస్తారు, మన బట్టలను కూడా ఆర్డర్లో పెడతారు. ఇక కుకింగ్ అంటారా, కర్రీ పాయింట్స్ వీధి వీధిలో వందలు ఉన్నాయి, రకరకాల కర్రీ పాయింట్స్ యాప్స్ ఉన్నాయి చేతిలో. తినే ముందు టేబుల్ పైన కూర్చునే ముందు కూడా మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే వితిన్ 5 మినిట్స్లో మీ టేబుల్ ముందు. ఈవెన్ భార్యమని కూడా, ఏమిటో ఈరోజు నాకు మంచిగా వంకాయ ఎప్పుడు తినాలని అని అనగానే, ఈరోజు నాకు ఇంట్రెస్ట్ లేదు చేయడం అంటూ మొహం చాటేస్తారు. కానీ యాప్స్ అయితే మాత్రం వంకాయ ఎప్పుడు మీకు మసాలా ఎక్కువ కావాలా లేకపోతే మసాలా తక్కువ కావాలా అంటూ కూడా ఆప్షన్ల మీద ఆప్షన్స్ ఇస్తూ క్లిక్ చేసుకుంటే మనం అనుకున్నటువంటి కర్రీ మన టేబుల్ మీద ఉంటుందన్నమాట. ఫెంటాస్టిక్. మరి ఇలాంటప్పుడు ఈ పెళ్ళి ఎందుకు, ఈ గోల్ ఎందుకు అంటున్నారు ఈ జంజీ వాళ్ళు. వారే వా, ఎంత కష్టపడ్డా జీవితంలో ఇంపార్టెంట్ లేకపోవడం. మన జంజీ వాళ్ళు ఏమైందంటే పెళ్ళిళ్ళు, ఈ ప్రేమలు మ్యాక్సిమం వద్దు వాస్, ఎంత కష్టపడినా వైఫ్తో గొడవలు వస్తాయి, మనం వాళ్ళకి రీచ్ అవ్వలేము, వాళ్ళు ఏవో అడుగుతుంటారో మనం చేయలేము, అందుకే వద్దు. మరి పెళ్ళి ఎప్పుడురా అంటే సరైన పెర్సన్ కోసం ఎయిట్ చేస్తున్నా అని మాటని దాటేస్తున్నారన్నమాట. మరి కొంతమంది విని విన్నట్టుగా చిన్న చిరునవ్వు నవ్వి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. నా లైఫ్ని అందంగా నిర్మించుకోవాలనుకుంటున్నా, నాకు చాలా టార్గెట్స్ ఉన్నాయి, మంచి మంచిగా పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలి, మంచి మంచి గాడ్జెట్స్ కొనుక్కోవాలి, ఈ పెళ్ళి వలన ఖర్చులు అబ్బో, ఆ తర్వాత పిల్లలు వాళ్ళ స్కూల్ ఫీజులు, ఇక పెద్ద లిస్టే ఉంటుంది కదా, మరి మాకొద్దు బాబోయ్ అంటున్నారు. మరి ఇవన్నీ కూడా నేను చెప్పినవి కాదు, గణాంకాలు చెప్తున్నాయి. మరి ఈ గణాంకాలు ఏం చేస్తాయనే విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. రైట్, మరి మై డియర్ ఫ్రెండ్స్, మరి 7:00 అయితే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఒక స్పాన్సర్ కార్యక్రమం మీరు వింటారు 15 నిమిషాలు. తర్వాత 15 నిమిషాలు, 7:15 నుంచి 7:30 వరకు కూడా హెలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్, మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అనే విషయాన్ని నేను తర్వాత చెప్తాను. ఆ తర్వాత 7:30 నుంచి 8 వరకు ఫార్మ్ టు సిటీ కిషాన్ వాణి స్పాన్సర్ కార్యక్రమం వింటారు. పొట్టేళ్ల పెంపకం, పోషణ తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నిర్వహిస్తున్న వారు డాక్టర్ వీరన్న.

ముఖ్య 8 గంటలకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. 8:03కి నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మరి అది ఎలాంటి విషయం అంటే రాజ్ గోండ్ గిరిజనుల యొక్క ప్రత్యేక నృత్యం అది. మరి ఈ నృత్యం మహారాష్ట్రలో అండ్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. మరి ఈ కళ చాలా పాపులారిటీ సంపాదించింది. ఇందులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. మరి ఆ యొక్క నృత్యం ఏమిటి మీకు తెలిసినట్టుకైతే 0402323482 వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే ఒక గోల్డెన్ స్పారో సాంగ్ మీరు వింటారు. మరి ప్రియాంక మోహన్ అమ్మాయి చాలా బాగుంటుంది. ఇది తమిళ్లో మీరు వింటున్నారు ఈ పాటని. తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే టైటిల్తో రిలీజ్ అయింది. అది కూడా సూపర్ హిట్. మరి ఇది ఒక రిసెప్షన్లో డ్యాన్సింగ్ ప్రోగ్రామ్, చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయండి. మరి వింటూనే ఉండండి స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇది కలర్స్ ఆఫ్ ఇండియా, ఓన్లీ జెన్జీ.

స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి FM రెయిన్బో 101.9 విత్ మీ ఫ్రెండ్ ఎల్లే.

0: FM Rainbow 101.9. స్టూడియో టైం 7:15:50 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఎల్లేష్ని మాట్లాడుతున్నాను. ఫైన్. మరి చల్లని సాయంత్రం వేళ ఫ్యామిలీ అందరితో కలిపి, అంటే పిల్ల, పాప, అమ్మ, నాన్న, భార్య, బని, మనకిష్టమైనటువంటి స్నేహితులు అందరూ మన చుట్టుపక్కల ఉంటారు ఈ ఆదివారం. మరి ఈ చల్లని సాయంత్రం వేళ హాయిగా, ఆనందంగా, మంచిగా కబుర్లు చెప్పుకుంటూ, ఫ్యామిలీ విషయాలు, పిల్లల అల్లర్ల గురించి మాట్లాడుకుంటూ, వాళ్ళ యొక్క చిట్టి పొట్టి మాటలు, పొదుపుగా మాట్లాడుతుంటారు కదా మాటలు, అలాంటి మాటల గురించి మాట్లాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ హ్యాపీ. మరి వెల్కమ్ టు హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిసనర్స్, రైట్? మరి 0402323 0030 0402323 4821, అలాగే 0402970 4715 కాల్ చేయండి. నేను అడిగాను, పిల్లలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా, ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలు, వాళ్ళ పని వల్ల చాలా బిజీగా ఉన్నారు. కానీ అమ్మమ్మ, తాతయ్య లేదా నాన్నమ్మ, తాతయ్య వీళ్ళందరూ కూడా ఎక్కడో ఊరు చివరిలో ఉంటారు. వాళ్ళు ఇక్కడికి రాలేరు, వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు. సో ఒకవేళ అమ్మమ్మ నాన్నమ్మల దగ్గర పిల్లలు ఏదో వీకెండ్లోనో లేదా కలిసినప్పుడో లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ సంరక్షణలో, వాళ్ళ నీడలో, వాళ్ళ సమక్షంలో ఉన్నట్లయితే, సంరక్షణలో ఉన్నట్లయితే పిల్లలు ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్ మరియు మానసిక నిపుణులు చెప్తున్నారు. మరి ఆ విషయం గురించి నేను మాట్లాడమని అనగానే మనకు ఒక స్నేహితులు కాల్ చేశారు, చూద్దాం ఏం మాట్లాడతారు. హలో.
1: హలో కొంగర జడ్డే గారికి
0: బాగున్నాను. నమస్తే కేరమేష్ గారు, ఎలా ఉన్నారు? ఎప్పుడు బాగుండాలి, హాయిగా, ఆనందంగా, చల్లగా ఉండాలి. ఎంత మాట అన్నారండి రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి టాపిక్ లోకి వద్దాం. చాలా సంతోషం. కాఫీ తాగి నిశివర్ణ స్నోదకము తాగినట్టుగా ఉంది నాకు. చెప్పండి.
1: ఈరోజు శ్రావణ మాసం మొదటి సండే అని మేము టెంపుల్ పోయినాం సార్. మంచి రోజు అని సార్,
0: మా
1: ఫ్యామిలీ అందరం పోయినాం, అందరం మా మన్మట్లు, మా కోడళ్ళు, మా కొడుకులు అందరు కలిసి ఫుల్ ఎంజాయ్ చేసేసాం. అక్కడికి గండిపేటకి అక్కడ పోయి ఎంజాయ్ చేసి రెస్టారెంట్ పోయి చేసి ఇంకా మొత్తం 5 మంది
0: మన్మోహన్
1: మాటలు వాళ్ళంతా తాతయ్య తాతయ్య అని వచ్చి మీద
0: పడుతుంటే హ్యాపీ సార్. సూపర్. మరి మీరు చెప్పండి, తాతయ్యగా ఉన్నారు, ఓకే, ఒక తండ్రిగా, తాతయ్యగా, ఓకే, మరి పిల్లల

0: సంరక్షణ రక్షణ మీలాంటి వాళ్ళ పెద్దలు ఉండేటప్పుడు పిల్లలు ఎలాంటి కంఫర్ట్గా ఫీల్ అవుతారు అనే విషయాన్ని చెప్పగలరా? వాళ్ళకి ఏం మేలు జరుగుతుంది, వాళ్ళకి ఏం మేలు జరుగుతుంది?
1: తప్పకుండా సార్. ఇంకోటి సార్, అమ్మాయిలకు మాత్రం కంపల్సరీ చాలా మట్టుకు కరాటే అసెంటీ నేర్చుకుంటే చాలా
0: బాగుంటుంది.
1: రక్షణ ఉండాలి, వాళ్ళకి వాళ్ళ రక్షణ ఉండాలి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళ రక్షణ ఉండాలి. కానీ మీరు ఎవరు చెడు చేయకండి, మంచి చేయండి, చాపనైతే మంచి చేయండి, మాత్రం ఎవరు చేయండి, అందరితో కలిసి మెలిసి ఉండండి, ఫ్రెండ్షిప్ పెంచుకోండి అని చెప్తాను
0: మామూలుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి రమేష్ గారు, చాలా బాగా చెప్పారు. అండ్ చాలా మంది కాల్ చేస్తున్నారు, నేను అడిగాను 0402323481 కలవలేని వాళ్ళు 0402323482 వాట్సాప్ చేయండి. కొంతమంది 0402323003030 అలాగే 0402974715 కాల్ చేయండి. తాతయ్య అమ్మమ్మ లేదా నాన్నమ్మ గ్రాండ్ పేరెంట్స్ సంరక్షణలో వారి సమక్షంలో పిల్లలు పెరగడం వల్ల మానసికంగా సామాజికంగా మరియు వాళ్ళ యొక్క పర్సనాలిటీలో కూడా చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయని సైన్స్ మరియు మానసిక నిపుణులు చెబుతూనే ఉన్నారు. మరి తాత అమ్మమ్మలతో గడపడం వల్ల పిల్లలు కలిగే మరిన్ని ముఖ్యమైనటువంటి లాభాలు చాలా ఉన్నాయి. మరి మనకి ఎవరో కాల్ చేశారు, చూద్దాం ఏం మాట్లాడతారు. హలో,
2: గుడ్ ఈవినింగ్.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను, నా పేరు ఓం శాంతి. నమస్కారం అండి, నా పేరు పోల్సెట్టి మెహర్ బాబు, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఎస్ మెహర్ బాబు గారు, చెప్పండి, అడ్రస్ ఆపండి, ముందు టాపిక్ గురించి మాట్లాడండి.
2: ఎల్లేసి గారికి
0: నమస్కారం చెప్పండి. మరి అమ్మమ్మ నాన్నమ్మల అంటే గ్రాండ్ పేరెంట్స్ సంరక్షణలో పిల్లలకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి చెప్పండి.
2: అయితే అండి, మేము నాకైతే 7 మనవాళ్ళు ఉన్నారండి, 4 మనవాళ్ళు,
0: అమ్మో
2: 3 మనవరాళ్ళు ఉన్నారండి.
0: ఓ సూపర్.
2: మేమైతే ప్రతి నెల కూడా 1వ తారీఖున వెళ్తామండి, అందరం కూడా కలిసి ఫోన్ చేస్తామని, కలిసి కిచెన్ చేస్తామని, అందరం కూడా సంతోషంగా ఉంటాం. అదే రోజు మళ్ళీ సాయంకాలం ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామండి హైదరాబాద్. అయితే అండి, ప్రతిరోజు స్కూల్ కి వెళ్లే ముందే అండి మా చిన్న మనవాళ్ళు తప్పనిసరిగా మాట్లాడతారండి, ఆఖరి వాళ్ళు అండి, ఆచిత్ ఆచిని అండి.
0: ఓ గుడ్ గుడ్ గుడ్.
2: 3 పిల్లలే అండి.
0: అవునా, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మెహర్ బాబు గారు, చాలా మంచి విషయాల్ని మాకు చెప్పారు. ఏం చెప్తున్నారంటే గ్రాండ్ పేరెంట్స్తో మా ఉన్నటువంటి పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్ తప్పనిసరిగా వారంలో ఒకసారి లేదా నెలలో ఒకసారి అయినా కూడా చక్కగా కలిసి భోంచేసేటప్పుడు ఉన్నటువంటి ఆ ఆనందం క్షణాలు చాలా మధురంగా ఉంటాయండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఉద్యోగాలు లేదా పనుల వల్ల బిజీగా ఉన్నప్పుడు తాతయ్య బామ్మలు పిల్లలకు కొండంత అన్నగా ఉంటారు. అంతేకాకుండా అన్కండిషనల్ లవ్ ఉంటుంది, వారి పిల్లలపైన ఎటువంటి లిమిట్స్ పెట్టరు, ఇప్పుడు కూడా ప్రేమనే కురిపిస్తుంటారు. దీనివల్ల ఆ పిల్లల్లో ఒంటరితనం పోయి వాళ్ళు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, అలాగే వాళ్ళకి సెక్యూర్గా అనిపిస్తుంది. నాకేమైనా అయిందంటే తాతయ్యతో చెప్తానుండు, అమ్మమ్మతో చెప్తానుండు, నీ పని చెప్తా అంటూ వాళ్ళకి ఒక ధైర్యంగా, నా వెనక ఉన్నారు ఒకరు అనే ఒక వెరీ స్ట్రాంగ్గా ఒక ఫీల్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించండి, చాలా రీల్స్లో మన షార్ట్స్లో చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఎదిరిస్తుంటారు. వాళ్ళు చూడడానికి చాలా చిన్నగా బుజ్జిగా బొమ్మలాగా ఉంటారు, కానీ అవతల వాడు ఎంత కండలు తిరిగిన వీరుడైనా నాలాంటి వాడైనా సరే నీ అంత తేల్చేస్తాను రా, మా తాతయ్య ఉన్నారు నా వెనకనా అంటారు అనమాట. సో ఇదంతా ఎలా వచ్చిందంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి కొండంత ప్రేమ. సో సూపర్ కదా, మన కాల్ చేయండి, మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. గ్రాండ్ పేరెంట్స్ వలన పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. 0402323 0030 అండ్ ఇంకొక నెంబర్ వచ్చేసి 0402323481 అండ్ ఇంకొక నెంబర్ 0402974715. ఎవరైనా కార్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఎక్కడున్నా సరే ఒక్కసారిగా కార్ ఆపేసి నాకు కాల్ చేయండి. మీకోసం సూపర్ హిట్ సాంగ్స్ రెడీగా ఉన్నాయి. అర్జిత్ సింగ్ పాడిన ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం. చిన్నపిల్లల గురించి మాట్లాడేటప్పుడు నాకు కూడా ఒక తెలియని ఎమోషన్ అనేది ఒకటి వచ్చేస్తుంది. నేను ఒక్కసారిగా కిడ్ అయిపోతుంటాను, నా ఎక్స్ప్రెషన్స్ కూడా చెప్పేయాలి అనిపిస్తుంటుంది మీ అందరితో కూడా. ఎందుకంటే మీ అందరూ నా స్నేహితులు కాబట్టి, నా ఆత్మీయులు కాబట్టి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుని ఎల్లేష్ని. ఇది స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి. ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ చాలా చాలా చాలా చాలా ఇష్టమైనటువంటి రేడియో ఛానల్.

0: that's heartbeat, Secunderabad's vibe. FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town. Music, culture, sports and surprises, all packed in one vibrant show. So, whether you are chilling at Tank Bund or shopping at Charminar, stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
1: ఆల్ రైట్, స్టూడియోలో టైం 7:28 అయింది. ఇంకా మనకి ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంది. ఇద్దరు కాల్ చేశారు, చూద్దాం ఎవరు ఏం మాట్లాడతారు. హలో,
2: గుడ్ ఈవినింగ్ ఇలేష్ గారు.
1: గుడ్ ఈవినింగ్, నమస్తే, ఎలా ఉన్నారు?
2: బాగున్నాను సార్, నేను నరసింహారెడ్డి సార్, ప్రేమ.
1: సూపర్, చెప్పండి. మరి గ్రాండ్ పేరెంట్స్ వల్ల గ్రాండ్ కిడ్స్ కి, చిల్డ్రన్ కి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి?
2: వాళ్ళు బెనిఫిట్ అంటే సార్ ముఖ్యంగా డిసిప్లిన్ అనేది వస్తుంది సార్.
1: అబ్సల్యూట్లీ కరెక్ట్.
2: ఎందుకంటే వాళ్ళ అనుభవంతో ఉంటారు కదా సార్, వాళ్ళ అనుభవం వల్ల వాళ్ళ పిల్లలు అందరూ డిసిప్లిన్ గా పెరుగుతారు, మంచి ఉన్నత పదవిలో కానీ ఉన్న దాంట్లో మంచిగా వాళ్ళు పెరుగుతూ ఉంటారు సార్.
1: రైట్, ఎందుకంటే పెద్దవాళ్ళ యొక్క అన్కండిషనల్ లవ్ వలన పిల్లలు చాలా మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు.
2: ఎస్ సార్,
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక కాల్ తీసుకుందాం, ఎందుకంటే మనకి చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు. స్టూడియో టైం 7:26 అయింది కాబట్టి ఇంకొక కాల్ తీసుకుందాం. హలో,
3: హలో, నమస్కారం సార్.
1: నమస్తే, ఎవరు మాట్లాడేది?
3: నా పేరు మురళీధర్ సార్. మంచి టాపిక్ తీసుకున్నారు.
1: అవునా, థ్యాంక్ యూ.
3: అసలు చిన్న పిల్లలతోటి తాత నానమ్మ అమ్మమ్మ అనే అనుబంధాలు అనేటివి చాలా ముఖ్యమైనవి.
1: రైట్,
3: జనరేషన్ లో అసలు పిల్లలకి ఏదైనా ఆధ్యాత్మికత శ్లోకాలు గానీ పద్యాలు గానీ నేర్పేదంటే తాత నానమ్మలే.
1: అవును, కరెక్టే. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకొక కాల్ తీసుకుందాం. రైట్, మరి కథల ద్వారా చిన్నప్పుడు తాతయ్య అమ్మమ్మలు కథలు చెప్పేవారు పిల్లలకి. చందమామ కథలు, రామాయణం, భారత గాథల గురించి పిల్లలకి చిన్నతనం నుంచే మంచి చెడు యొక్క విచక్షణ కూడా తెలిసేది. అంతేకాక మన సంప్రదాయాలు కూడా తాతయ్య అమ్మమ్మలు చెబుతుండేవారు, మన పండుగల గురించి కూడా చెబుతుండేవారు. మన సంస్కృతి, మన పండుగలు, మన ఆచారాలు వెనుకున్నటువంటి అంతరార్థాన్ని పిల్లలకి చాలా చక్కగా వివరించేవారు. ఇప్పట్లో పేరెంట్స్కి, అమ్మా నాన్న ఇద్దరికి కూడా సమయం ఉండట్లేదు. రైట్, ఫైన్. మరి స్టూడియో టైం 7:22 అయింది. చాలామంది కాల్ చేశారు, మరి సమయాభావం తక్కువ ఉండడం వల్ల తీసుకోలేకపోతున్నాను. మనకి ఓలేటి వారు కూడా కాల్ చేశారు, తాతయ్య అవ్వాలంటే అది ఒక దేవుని యొక్క బ్లెస్సింగ్ అని అంటున్నారు. నిజంగానే తాతయ్య అనే పిలుపు ఒక దేవుని యొక్క వరంగా నేను కూడా ఫీల్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేద్దాం. దాని తర్వాత 7:30 ఒక స్పాన్సర్ ప్రోగ్రామ్ మీరు వింటారు. ఫార్మ్ టు సిటీ కిసాన్ వాణి వారి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. పొట్టేళ్ల పెంపకం, పోషణ తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, నిర్వహణ డాక్టర్ వీరన్న బుక్యా. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. రైతు సోదరులు లాభాల బాటలో పొట్టేళ్ల పెంపకం, ఈ అంశం గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె సుష్మా గారు స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం మేడం.
7: నమస్కారం అండి.
6: పొట్టేళ్ల పిల్లలు అంటే ఏమిటి మరియు వాటి ప్రాముఖ్యత గురించి వివరంగా తెలియజేయండి మేడం.
7: పొట్టేళ్ళు అనగానే మనకు గొర్రెలు కానీ మేకలు కానీ వాటికి సంతానోత్పత్తి కలిగినప్పుడు ఆడవాటిని మరియు మగవాటిని విభజిస్తాం. మరి ఈ మగపిల్లలను మనము ముఖ్యంగా పొట్టేళ్ళు అంటాము. ఈ పొట్టేళ్ళు అనగానే మనకు ముఖ్యంగా వచ్చేసి ర్యామ్ ల్యామ్స్ అని అంటాము. వాటికి గల ప్రాముఖ్యత ఏమిటంటే, మరి బ్రాయిలర్ కోళ్ళు మనము కోళ్ళ జాతులలో ఎలా ఉంటుందో అలానే ఈ పొట్టేళ్ళు కూడా తక్కువ సమయంలో అధిక మాంసోత్పత్తికి కారణమవుతాయి. కాబట్టి ఈ పొట్టేళ్ళు అంటే గొర్రెలకు కానీ మేకలకు కానీ జీవాలకి పుట్టిన మగ సంతానోత్పత్తిని మనము పొట్టేళ్ళు అంటాము. ఈ కేవలము 4 నుంచి 5 నెలలలో మనకు ఎక్కువగా మాంసోత్పత్తికి కారణమవుతాయి. కాబట్టి వీటిని కొద్దిపాటి శాస్త్ర

0: స్త్రీయ పరిజ్ఞానంతో మనము జీవాల పెంపకం గానీ చేసినట్లయితే మరి పోషణ కూడా చూసుకుని మనం లాభదాయకంగా పెంచుకోవచ్చు. ఇటువంటి పొట్టేలు పిల్లల పెంపకము మనము చేపట్టినట్లయితే ఈ కాలంలో నిరుద్యోగ యువతకి కూడా ఒక వ్యాపార సరళిగా చేసుకున్నట్లయితే అధిక లాభాలు గడించవచ్చు. మరి అలానే ఈ పొట్టేళ్లు కానీ జీవాలు కానీ తక్కువ పోషణతో మరి గట్ల వెంబడి కానీ లేదంటే ఏదైనా అడవులలో కానీ ఎక్కి దూరాలు కూడా నడిచి తక్కువ పోషకాలు ఉన్న గడ్డిని విలువైన మాంసంగా మార్పిడి చెందడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాయి. ఇటువంటి లాభదాయకమైన మరి పొట్టెల పెంపకము చేపట్టినట్లయితే యువతకు కూడా ఎంతో మేలుగా ఉంటుంది. తద్వారా మరి గ్రామీణ యువత కూడా ఎంతగానో లాభాలు పొందవచ్చు.
1: మీరు చెప్పినట్లు పొట్టేలు పిల్లల ఎంపికను ఎలా చేసుకుంటే బాగుంటుంది? పిల్లల ఎంపిక అనే దాంట్లో మనం చూస్తే చాలా రకాల జాతులు ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి అంటే ఏ రకమైన పొట్టేలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది అంటారు?
0: ముఖ్యంగా మనకు పొట్టేలు పిల్లలు అనగానే కొంతమంది సంతల్లో వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. సంతల్లో ముఖ్యంగా ఏంటంటే మనకు బక్క చిక్కిపోయిన లేదంటే అనారోగ్యంగా ఉన్న ఇటువంటి మేకల జాతులు కానీ మరి గొర్రె జాతులను కానీ అమ్ముతూ ఉంటారు. కాబట్టి మరి సంతల్లో కాకుండా కేవలం రైతుల దగ్గరికి లేదంటే మందల దగ్గరికి వెళ్ళి మనం కొనుగోలు చేసినట్లయితే ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలానే ఈ పొట్టేలు కొనుగోలు చేసినప్పుడు కూడా మరి ఎంతో ముఖ్య పాత్ర వహించవలసి ఉంటుంది. మరి ఇటువంటి పొట్టేలు మన రాష్ట్రంలో అనుకూలంగా వాతావరణంలో పెరిగే విధంగా ఉండాలి. మనము హైబ్రిడ్ కానీ లేదంటే వేరే దేశీయ జాతులు కానీ అలాంటివి తీసుకొచ్చి అనుకూలించని వాతావరణంలో ఇక్కడ పెట్టి మరి తద్వారా పోషణ కూడా ఎక్కువగా ఉండటం వలన ఎక్కువ శరీర బరువును తూగించడము మనము వీలు పడదు. అందుకని తెలుగు రాష్ట్రాల్లో అనువైన జాతులను ఎంపిక చేసుకోవాలి. మరి అటువంటి జాతుల్లో ముఖ్యంగా గొర్రెల్లో అయితే నెల్లూరు బ్రౌన్ కానీ, నెల్లూరు జోడిపి ఇటువంటి జాతులు అనువైనవిగా చెప్పవచ్చు. మరి తెలంగాణకి చెందిన డ్యూయల్ పర్పస్ అంటాము, ఊలు ప్లస్ అలానే మటన్ పర్పస్ రెండూ కలిగిన డెక్కని జాతి కూడా ఉంది. అలానే మరి మేకల్లో అయితే మహబూబ్నగర్ లోకల్ గోటు కానీ ఉస్మానాబాద్ గోటు కానీ మనము ఈ పొట్టేళ్ల పెంపక వాటికి అనువైన జాతులుగా చెప్పుకోవచ్చు. అలానే ఎటువంటి పొట్టేళ్లు మనము ముఖ్యంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ముందుగా ఈ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలానే నేరుగా సంతల దగ్గర కాకుండా మందల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కసారి ఒక 4-5 కానీ 5-6 కానీ కొన్ని కొన్నిగా తెచ్చుకొని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. లేదు అనుకుంటే మనమే బ్రీడింగ్ ఫామ్ పెట్టుకొని వాటి నుంచి వచ్చిన 3 నెలల వయసు తర్వాత మరి కొంచెం తక్కువ రేటు ఉంటుంది కదా అని చిన్నప్పుడే ఒకవేళ తల్లి నుంచి వేరు చేయక ముందుకే తెచ్చుకున్నట్లయితే తక్కువ శరీర బరువు కలిగి నీరసించబడిపోయి తద్వారా మరణాలు సంభవిస్తాం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, మనకు ఆశ అనేది కోల్పోతారు. కాబట్టి కంపల్సరీగా తల్లి నుంచి వేరు చేసిన తర్వాత వీనింగ్ అంటాము ఆ పరిస్థితి తర్వాత మనము కనీసం 10 నుంచి 12 కిలోల శరీర బరువు ఉన్న పొట్టేలు పిల్లలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ కనీసము 1 inch కొమ్ములు ఉన్నట్లు మరి అట్లనే 10 నుంచి 12 కిలోల బరువు ఉండే పొట్టేలు పిల్లలను మనము ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరి అలానే చురుగ్గా ఉండాలి వాటిని. చురుగ్గా ఉండి మరి తల్లి నుంచి వేరు చేయబడి పోషణ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉన్నాయా, అన్ని శరీర బరువు చురుగ్గా ఉందా లేదా అని చూసుకొని మనం వాటిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం తద్వారా నెక్స్ట్ 4-5 నెలల కాలంలో మనము చూసుకున్నట్లయితే లాభాల బారిన పడవచ్చు.
1: ఇప్పుడు ఒక పాట విందాము.

0: మేడం, మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న అంశం ఏంటనంటే, చాలామంది పొట్టేళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు నడుము పట్టుకొని చూడటం సంతలలో, లేదంటే బరువు ఎత్తి చూడటము, అదేవిధంగా వారికి కావాల్సిన వయసు తెలుసుకోవటం కోసం పళ్ళ వరుసను చూడటం లాంటివి చేస్తుంటారు. ఇలా చూస్తున్నప్పుడు అంటే జాగ్రత్తగా చేసుకోవాలి, ఒక రుచికరమైనటువంటి మాంసం కావాలి అనే దాంట్లో వాళ్ళు ఎంపిక చేసుకోవాలనుకుంటే ఏ పద్ధతి ప్రకారం వాటిని సరిగ్గా గుర్తుపట్టి అవి మంచి క్వాలిటీ ఉన్నటువంటి మాంసం ఇస్తాయి అనే దాని గురించి ఎలా తెలుసుకోవచ్చు అంటారు?
1: మనకు ముఖ్యంగా వచ్చేసి పాల దంతాలు అని అంటాము. పొట్టేలు పిల్లలకి అయితే పాల దంతాలను చూసి, మరి అలానే బ్రీడింగ్ వాటికి పునరుత్పత్తి కోసము కూడా మనము జీవాలని కొనుగోలు చేయడం జరుగుతుంది. వాటికి వచ్చేసి మనము ఏజ్ ప్రకారము అంటే ఈ దంతాల వరుసని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి పర్మనెంట్ దంతాలు అని ఉంటాయి, శాశ్వత దంతాలు, వాటిని బట్టి ఒక్క సంవత్సరం అయితే ఒక పెయిర్ ఆఫ్ పర్మనెంట్ దంతాలు వస్తాయి. అట్లానే 2 ఇయర్స్ అయితే మనము 1 నుంచి 2 సంవత్సరాల లోపు ఉన్నవి తెచ్చుకున్నట్లయితే తద్వారా పునరుత్పత్తి కోసం మళ్ళీ కనీసము 5-6 సంవత్సరాల వరకు మనకు టైం ఉంటుంది. కాబట్టి మనము అటువంటి సమయంలో 1-2 ఇయర్స్ బిట్వీన్ ఉన్నవి, ప్రెగ్నెంట్ ఉన్నవి, లేదంటే ఒక్కసారి ఈనిన్న మేకలను కానీ గొర్రెలను కానీ మనము బ్రీడింగ్ కోసము సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పాలదంతాలు ఉన్నవి 3 నెలల నుంచి 4 నెలల లోపు ఉన్నవి మాత్రమే మనము పొట్టేలు పిల్లల పెంపకంకు శ్రేయస్కరమైనవి. కాబట్టి పొట్టేలు పిల్లల పెంపకము అంటే మనకు ఎనీ టైం మనీ, ఏటీఎం లాగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని అమ్మేసుకొని మనము డబ్బులు సంపాదించుకోవచ్చు. అదే మిగతా ఎటువంటి ఫామ్లలో కూడా అటువంటిది ఉండదు, చనిపోతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా మనకు డౌట్ వచ్చింది అంటే అప్పుడే వెంటనే మనము సేల్ చేసుకున్నట్టయితే మనకు పెట్టిన పెట్టుబడి కూడా, ఖర్చు కూడా ఎక్కడికి పోకుండా ఖచ్చితంగా వస్తుంది. అలానే ఈ మటన్కి డిమాండ్ కూడా చాలా చాలా పెరిగిపోతుంది. 2 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే కేవలం 600-700 అలా ఉండేది, ఇప్పుడు 1000 రూపీస్ అయినా కానీ మనం పెట్టి కొంటున్నాం. కాబట్టి పొట్టేలు పిల్లల పెంపకము కొద్దిపాటి శాస్త్రీయ పరిజ్ఞానం యూజ్ చేసి పెంచుకున్నట్లయితే ఎన్నో లాభాలు గణించవచ్చు అని చెప్పవచ్చు.
0: మీరు చెప్పిన దాని ప్రకారం లేత పొట్టేరు పిల్ల, లేదంటే మంచి మాంసం బ్రీడు అట్లా కనుక్కోవాలనుకుంటే వాటి వయసు నిర్ధారణ కోసం పళ్ళ వరుసని చూడొచ్చు, అదేవిధంగా అవి చురుగ్గా ఉన్నాయా లేదా వాటిని తడిమో లేకపోతే అట్లా తెలుసుకోవచ్చు. మేడం, పొట్టేలు పిల్లల పెంపకం ఏ పద్ధతులు చేస్తే బాగుంటుందంటారు?
1: మనకు పొట్టేలు పిల్లల పెంపకం కానీ జీవాల పెంపకాన్ని 3 రకాల పద్ధతులు ఉంటాయండి. అంటే విస్తృత పద్ధతి, పాక్షిక సాంద్ర పద్ధతి, సాంద్ర పద్ధతి. విస్తృత పద్ధతి అంటే జీవాలను కానీ పొట్టేళ్ళను కానీ కంప్లీట్గా బయటకు పంపి బయట దొరికే మేత లేదంటే చెట్లెంబడి గట్టెంబడి దొరికే పశుగ్రాసాలని సంగ్రహిస్తూ మరీ విలువైన మాంసోత్పత్తిని పండించడం. లేదు అంటే పాక్షిక సాంద్ర పద్ధతి, మరి మార్నింగ్ టైంలో 6-8 అవర్స్ వరకు మరి పొట్టేళ్లను కానీ మనము బయట తిప్పి మేపి మరి షెడ్కి కొట్టాల వరకు వచ్చిన తర్వాత వాటికి కొద్దిపాటి మేత, పప్పుజాతి పశుగ్రాసము మరియు ధాన్యపు జాతి పశుగ్రాసం కొద్దిగా ఇస్తూ, మరి అలానే దానికి సరిపడా దానా కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ దానా ఇచ్చినప్పుడు పాక్షిక సాంద్ర పద్ధతిలో మరి ఎక్కువగా లాభాలు గడించవచ్చు. మరి అలానే సాంద్ర పద్ధతి అనగా మనము పశుగ్రాసాలను కొట్టాల దగ్గరనే పెంచుకొని వాటిని చాఫ్ కట్టర్ సాయంతో ముక్కలుగా కత్తిరించి వాటికి వేసినట్లయితే ఈ జీవాలు విస్తృత పద్ధతిలో కానీ పాక్షిక సాంద్ర పద్ధతిలో కానీ బయట తిరిగి మేస్తాయి. కాబట్టి తద్వారా ఏమవుతుంది, శక్తి కోల్పోయి మరి మనకు కావలసిన విలువైన మాంసం ఉత్పత్తి బరువు తూగడము జరగదు. కాబట్టి ఈ సాంద్ర పద్ధతిలో కంప్లీట్గా షెడ్ లోపలనే అంటే 0 గ్రేజింగ్ అని కూడా కొత్తగా వింటూ ఉన్నాం. విస్తృత పద్ధతిలో కనుక మనం మేపినట్టయితే ఎక్కువ లాభాలు

0: పండించవచ్చు. మరి ఇటువంటి మూడు రకాల పద్ధతిలో మనకు ఎక్కువగా రైతులకు మేలు కలిగే రకము అంటే పాక్షిక సాంద్ర పద్ధతి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సాంద్ర పద్ధతిలో మరి పశుగ్రాసాలను పెంచాలి, అలానే కొట్టాలు కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్, కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాక్షిక సాంద్ర పద్ధతి మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఇస్తాయి ఈ ఇండియన్ కండిషన్స్లో అని కూడా మనము చెప్పుకోవచ్చు.
1: ఇప్పుడు ఒక పాట విందాము.

0: ఎలా పెంచాలి అనే పద్ధతిలోకి వచ్చినట్లయితే, మీరన్న ప్రకారము ఇప్పుడున్న సీజన్లో వర్షాలు బాగా పడుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పండుగలు జరుగుతున్నాయి, వీటికి ఆహారం విషయానికి వచ్చేసరికి అంటే పెంపకంలో ప్రధానమైన భాగం ఆహారం వల్లనే జరుగుతుంటుంది, అలా ఉన్నప్పుడు వాటికి ఎటువంటి ఆహారాన్ని ఏ విధంగా అందించగలిగితే అవి చక్కగా ఎదిగి మంచి మాంస ఉత్పత్తికి ఉపయోగపడతాయి?
1: చాలా మంచి ప్రశ్న అడిగారండి. మన ఏ ఫార్మింగ్ కానీ, గొర్రెలు మేకలు కానీ, లేదంటే డైరీ కానీ, లేదంటే కోళ్ళు కానీ, ఏది తీసుకున్నా కానీ పోషణ ఎక్కువ ముఖ్య పాత్ర వహిస్తుంది. అంటే 100%లో 65 నుంచి 70% వరకు ఎక్కువ ఖర్చు మనకు పోషణ వలన ఉంటుంది.
0: పోషణ అనేది ఒక ప్రాముఖ్యత కలిగిన అంశంగా మాట్లాడుకుంటున్నాము. ఈ పోషణలో ఎలా చేస్తే బాగుంటుంది, ఆహారం ఇవి ఏ విధంగా ఉంటే బాగుంటుంది?
1: ఇందాక మనం చర్చించుకున్నట్టు పోషణ అనేది ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుందండి. 65 నుంచి 70% వరకు కలిగి ఉంటుంది కాబట్టి, మరి ఇటువంటి పోషణలో మనకి ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉండాలి, మరి పశుగ్రాసాలు, అలానే ఈ పశుగ్రాసాలలో కూడా మరి ధాన్యపు జాతి పశుగ్రాసాలు, అలానే పప్పు జాతి పశుగ్రాసాలు ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంటాయి. మరి ఈ రెండే కాక మన ఘన పదార్థాలు, దానా కూడా ఎంతో ముఖ్య పాత్ర కలిగి ఉంటున్నాయి కాబట్టి, మరి ఈ మూడు కూడా సమపాలల్లో మనకి జీవ వాళ్ళకి అందించినట్లయితే చాలా మంది ఏం చేస్తుంటారు, డైరెక్ట్ గా పెట్టేల పిల్ల పెంపకము, లేదంటే జీవాలు ఈజీగా చాలా డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి డైరెక్ట్ అనిమల్స్ ని తీసుకొని వచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అట్లా కాదు, కంపల్సరీగా మనం ప్రీ ప్లాన్డ్ గా ముందే ఈ పశుగ్రాసాలు పెరగటానికి కనీసం 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది కాబట్టి, ఒక 6 మంత్స్ ముందే మనము ప్లాన్ చేసుకుని, తద్వారా మనము ఈ పశుగ్రాసాలను ఎంపిక చేసుకుని వాటిని తెచ్చుకొని పెంచుకున్నట్లయితే, ఈ పోషణ కరెక్ట్ గా అందించినట్లయితేనే మనకి జీవాల పెంపకం అనేది లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ పశుగ్రాసాలలో కూడా మరి బహువార్షిక పశుగ్రాసాలు, అలానే ఏకవార్షిక పశుగ్రాసాలు ఉంటాయి. మరి వీటిలో కూడా బహువార్షిక పశుగ్రాసాలు అంటే ఒక్కసారి మనం పెట్టుకున్నట్లయితే కంప్లీట్గా ఒక 5 to 6 ఇయర్స్ వరకు మనం కట్ చేసుకున్న కొద్దీ ప్రతి 45 రోజులకి మనకి మళ్ళీ నెక్స్ట్ కట్ వస్తుంది కాబట్టి, అటువంటి పశుగ్రాసాలను పెట్టుకొని మరి సూపర్ నేపియర్ కావచ్చు, బేరగడ్డి కావచ్చు, గిన్నె గడ్డి కావచ్చు, ఇటువంటి అన్ని కూడా మనకి మల్టీ కట్ వెరైటీస్ అన్నమాట. సో ఇటువంటి పశుగ్రాసాలతో పాటు మరి అలానే ఏకవార్షికాలు అంటే ఒకసారి ఏదైనా సీజన్ మన ఇరిగేషన్ ఉన్న చోట్ల, నీటి సదుపాయం ఉన్న చోట్ల అటువంటి ఈ ఏకవార్షికాలు కనుక పెట్టినట్లయితే, లైక్ మనకు మొక్కజొన్న కానీ జొన్న కానీ ఇటువంటివి కూడా మనం వేసుకున్నట్లయితే, ఏకవార్షికాలు మరియు బహువార్షిక ఇవి ధాన్యపు జాతి అంటారు. మరి అలానే పప్పు జాతి పశుగ్రాసాలు వచ్చేసి ఎక్కువగా మనకు పోషకాలు

0: మాంసకృతులు కలిగిన వీటిలో ఎక్కువ ప్రోటీన్లు కలిగి ఉంటాయి. ఇటువంటివి మనము కొద్దిపాటి ఆటతో మనం ఇచ్చినట్లయితే అధిక మాంసోత్పత్తి పెంపొందించినట్లు అవుతుంది. కాబట్టి ఈ పప్పుజాతి పశుగ్రాసాలు వచ్చేసి మనకు మల్టీకట్ వెరైటీస్ స్టైల్లో కానీ అట్లా సుబాబుల్ చెట్ల పశుగ్రాసాలు వంటివి ఉంటాయి. అలానే ఏకవార్షికాలు అయితే ల్యూసర్న్, బర్సీమ్ ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఈ రెండు రకాల పప్పుజాతి పశుగ్రాసాలు అలానే ధాన్యపు జాతి పశుగ్రాసాలు పెంచుకుంటూ వాటితో పాటు అదనంగా దానా ముడి పదార్థాలు లైక్ పోషణ దానిలో ముఖ్య పాత్ర వహించేది ఈ దానా అండి. మనము కేవలం అన్నం మాత్రమే తినం కదా, వాటితో పాటు పప్పు కూర రసం అన్ని పెరుగు ఎలా తింటాము. జీవాలకు కూడా అన్ని రకాల పోషకాలు కావాలి కాబట్టి శక్తినిచ్చే పదార్థాలు, మాంసకృతులు, ఖనిజ లవణాలు అన్నీ కలిగిన మరి ఈ దానాను కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. కేవలం గడ్డితో మాత్రమే జీవాలు పెరుగుతాయనే ఒక అపోహ ఉంటుంది. కాబట్టి అది కాకుండా మనకి వివిధ రకాల ముడి పదార్థాలు తయారు చేసుకున్న ఈ దానా కూడా వాటికి అందిస్తూ, అంటే ఈ పశుగ్రాసాలు కనీసము పెద్దవైతే 4 నుంచి 5 కిలోలు, చిన్నవైతే 1 నుంచి 2 కిలోల పరిమాణంలో ఈ పశుగ్రాసాలు అందిస్తూ ప్రతి ఒక పొట్టేలుకు మనము లోపలనే పెట్టినట్లయితే కనీసము 200 నుంచి 300 గ్రాముల ఈ దానా కూడా మరి శక్తినిచ్చే పదార్థాలు లైక్ మొక్కజొన్న కానీ, జొన్న కానీ, సజ్జ లేదంటే తవుడు లేదంటే మనకు నూనె తీసిన వరి తవుడు లేదంటే మరి చెక్క అంటాము, వివిధ రకాల చెక్కలు ఉంటాయి, దానిలో వెరిశనగ చెక్క ఒకటి. మరి అలానే కంప్లీట్గా ఇటువంటివి మనం సమపాల ఫార్ములా ఉపయోగించుకొని ఖనిజ లవణాల మిశ్రమము కూడా కలుపుకొని వాటికి ఫీడ్ చేసినట్లయితే అధిక లాభాలు గణించవచ్చు.
1: సాధారణంగా పొట్టేలు పిల్లల వసతికి సంబంధించి వాటిని ఏ విధంగా వసతి ఉంటే బాగుంటుంది, గాలి వెలుతురు వీటితో పాటు వాటి ఆరోగ్యం కూడా బాగుండేలా, అంటే ఏ విధంగా వసతి గృహాన్ని అంటే వసతికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తే బాగుంటుందండి?
0: మనము ఇంతసేపు పోషణ గురించి మాట్లాడుకున్నాము, అలానే ఈ పోషణనే కాకుండా వాటికి మరి గృహ వసతి కూడా ఎంతో ముఖ్యమండి. మరి ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చల్లగాలులు చలికాలంలో వీస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటి నుంచి మనము జీవాలను కానీ పొట్టేళ్ళను కానీ ప్రొటెక్ట్ చేసినట్లయితే మనము ఎక్కువగా మాంసోత్పత్తికి కారణమవుతుంటాయి. ఎందుకంటే మరి వర్షంలో అవి తట్టుకొని ఉండి మరి అనారోగ్యం పాలవుతూ ఉండటం జరుగుతుంది. కాబట్టి అటువంటివి లేకుండా మరి పాకల సదుపాయం ఎంతగానో అవసరం. మరి చాలామంది ఏం చేస్తుంటారంటే ఎలివేటెడ్ షెడ్ అని చెప్పి ఎంతో ఖర్చు పెట్టి అనిమల్కి ఫస్ట్ ఫీడ్ అవి సరిగ్గా చూసుకోకుండా ఎక్కువ ఖర్చుతో మీరు ఫస్ట్ షెడ్కి ఎక్స్పెన్సివ్గా పెడుతున్నారు. అది కాదండి, మనకు లోకల్గా ఉన్న అవైలబుల్ మెటీరియల్ తోటి మరి తాటాకులతోటి కానీ లేదంటే తడకలతోటి కానీ మరి ఎక్కువగా సూర్యరశ్మి పడేటట్టు, గాలి వెలుతురు మంచిగా వీచేటట్లు మీకున్న ప్రదేశాలలో ఎత్తైన ప్రదేశంలో పాకల నిర్మాణం చేపట్టడం ద్వారా, మరి అలానే మిడిల్లో వచ్చేసి మనకు 10 నుంచి 12 అడుగుల ఎత్తు, మరి సైడ్స్కి వచ్చేసి మరి 8 నుంచి 10 అడుగుల ఎత్తు ఉన్నట్లయితే గాలి వెలుతురు వీచి మరి ఎంతగానో శుభ్రంగా నేలను కూడా మనం చూసుకోవాలి. అలానే ఈ గృహ వసతిలో మరి నీటి కొట్టాలు మరి అలానే ఫీడర్స్, దానా తొట్లు కూడా మనము కట్టించుకోవాలి. వీటికి కవర్డ్ స్పేస్ మరి ఓపెన్ స్పేస్ అని ఉంటుంది, అంటే కొట్టాలు వాటికి లోపల తిరిగే ప్రదేశము మనకు వచ్చేసి 16 చదరపు అడుగులు, అలానే మరి బయట తిరగటానికి కూడా ఒక 40 నుంచి 50 చదరపు అడుగులు ఉండేటట్లు మనము ప్రిపేర్ చేసుకున్నట్లయితే అవి తిరుగుతూ కరెక్ట్గా ప్లేస్ వాటికి ఉన్నట్లయితే మాంసోత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఎల్లప్పుడూ ఈ కొట్టాలు కూడా పొడిగా ఉండేటట్లు మనము చూసుకుంటూ ఉండాలి. ఒక సాయిల్ మార్చడం కానీ లేదంటే ఏదైనా కంప్లీట్గా పొడిగా సున్నం చల్లటం కానీ, ఈ వర్షాకాలం ఇటువంటివి ఉన్నప్పుడు బ్లీచింగ్ పౌడర్తో చూసుకోవాలి. అలానే వాటికి ఎప్పుడు ఎల్లప్పుడు పరిశుభ్రమైన నీరును అందించడం ద్వారా ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ఇటువంటి కొట్టాలు కూడా మనం ఎక్కువ ఖర్చుతో ఆస్బెస్టాస్ షీట్స్తో కానీ లోకల్లో ఉండే అవైలబుల్ మెటీరియల్తో కనుక మనము నిర్వహించుకున్నట్లయితే రైతులు ఎంతగానో లాభాలు గణించవచ్చు.
1: ప్రకృతి సిద్ధంగా ఏర్పాటు చేసే నీడ, ప్రకృతి సిద్ధంగా వచ్చే ఎండ, ఇవి మాంసోత్పత్తికి ఎక్కువగా ఉపయోగపడతాయని అంటున్నారు. ఇది ఎంత ప్రాముఖ్యతలో ఉన్నప్పటికీ కూడా మనం పొట్టేళ్లను కొనుక్కొని రాగానే చాలామంది అంటే అప్పటికి బాగానే ఉంటాయి అవి, కానీ ఈ వాతావరణానికి కానివ్వండి లేదంటే ఇంతకు ముందు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటితో వచ్చే సమస్యల వలన కానివ్వండి, ఇలా చాలా రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటాయి. ఒక గొర్రెకి కానీ ఒక పొట్టేలకు కానీ ఏదైనా జబ్బు సోకినప్పుడు ఆ మందులో మిగతా వాటికి కూడా అంటుకునే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదు ఒకదానికే ఆ వ్యాధి వచ్చి ఆ వ్యాధి తనతోనే అంతమైపోతుందా, ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

0: మన మనుషులలో ఎలాంటి రోగాలు ఉంటాయో వీటికి కూడా అటువంటి రోగాలు ఉంటాయండి. కంపల్సరీగా మనము ఇప్పుడు ఒకవేళ పిల్లలకి జ్వరం వచ్చినట్లయితే స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే రెస్ట్గా ఎలా పెడతామో వీటికి కూడా జీవాలకి కూడా మరి సపరేట్ చేసి వాటికి ట్రీట్మెంట్ మరి తద్వారా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫీడ్ కానీ ఫుడ్ కానీ అంబలి లాంటివి ఇచ్చినట్లయితే అవి శక్తి కోల్పోకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు మరి అవుతుంది. కాబట్టి కంపల్సరీగా వాటిని సపరేట్ చేసి ఇన్ఫెక్షియస్ అండ్ కంటీజియస్ డిసీజెస్ అంటారు, ఒకదాని నుంచి ఒకదానికి సంక్రమించకుండా కంపల్సరీగా మనం వాటిని సపరేట్ చేసి ట్రీట్ చేయవలసి ఉంటుంది. అలానే వాటి ఫీడింగ్ కూడా సపరేట్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా సపరేట్ చేసి ఫీడ్ చేయాల్సి ఉంటుంది.
1: ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ విధానంలో ప్రధానంగా ఆ జబ్బును బట్టి, వాటి వయసును బట్టి, అదేవిధంగా వాటి యొక్క సైజును బట్టి వ్యాధిని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు?
0: కంపల్సరీగా ట్రీట్మెంట్ అనేది మనకు ఈ వెయిట్ బేసిసే ఉంటుందండి. మనము ఇందాక చూసుకున్నట్లయితే ఈ వాటి యావరేజ్ డైలీ గెయిన్ని బట్టి మరి వాటి గ్రోత్ని బట్టి మనము ఫీడింగ్ చేస్తూ ఉంటాము. అట్లానే ఈ వెయిట్ని బట్టి వాటి డోసేజ్ క్యాల్కులేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి కంపల్సరీగా ప్రతి నెల కూడా మరి వాటి ఏ విధంగా బరువు పెరుగుతున్నాయి, మరి ఒకవేళ బరువు తగ్గినట్లయితే ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, పోషణ ఏ విధంగా మార్పులు చేసుకోవాలి అనేది అన్ని ముఖ్యంగా గమనించుకొని రైతు సోదరులు ఎక్కువగా ఈ పోషణ మంచిగా చూసుకొని మరి లాభదాయకంగా పొట్టెల పిల్లల పెంపకము నిర్వహించుకున్నట్లయితే ఎంత లాభసాటిగా ఉంటుంది అని నా అభిప్రాయం.
1: లాభాల బాటలో పొట్టేళ్ల పెంపకం, పొట్టేళ్లను ఏ విధంగా పెంపకం చేస్తే బాగుంటుంది, మంచి మాంసోత్పత్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలా అనేక విషయాలు రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.

ఇంతవరకు మీరు ఫార్మ్ టు సిటీ కిసాన్ వాణి స్పాన్సర్ ప్రోగ్రాం విన్నారు. పొట్టేళ్ల పెంపకం పోషణ తెలుసుకోవలసిన జాగ్రత్తలు నిర్వహిస్తున్నవారు డాక్టర్ వీరన్న బొక్య. 8 గంటలకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

0: FM Rainbow 101.9.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రెండున్నరేళ్లలో రైతుల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ధాన్యం కొనుగోలు ద్వారా 90,000 కోట్లు చెల్లించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పరకాలలో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి, 72,000 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం పూర్తి చేశామని, పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్లిచ్చామని తెలిపారు. సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా, రుణమాఫీ అమలు చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్ సనత్నగర్లో నిర్మించిన డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభిస్తారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1,082 పడకలు, వాటిలో 300 ICU బెడ్లు, 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. టిమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పగడబందీ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లాను, రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్టంలో మండల స్థాయి ప్రజావాణి నిర్వహణకు అవసరమైన చోట రైతు వేదికలు వినియోగించుకోవాలని ఎంపీడీఓలకు రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి సూచించారు. రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి తొలిసారిగా ప్రారంభం కానున్న మండల ప్రజావాణి నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుదారులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఎంపీడీఓలకు పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శవంతమైన నాయకత్వం, రాజనీతిజ్ఞత నేటికీ తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం లభిస్తుందని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్లో 1,000 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో చేపట్టిన హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న 6 జంక్షన్లలో 7 ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు ఈ నెల 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్వే విధానం అమల్లోకి రానుందని సిపి వెల్లడించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో ఖాళీగా ఉన్న 150 ప్రత్యేక పోలీస్ అధికారుల పోస్టులను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీసు సిబ్బంది నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ 3 రోజుల నేపాల్ అధికార పర్యటన ఈరోజు ప్రారంభమైంది. ఈ పర్యటన భారత్ నేపాల్ మధ్య ఉన్న బలమైన రక్షణ సహకారం, సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఉక్రెయిన్, రష్యాలు ఈరోజు క్షిపణులు, డ్రోన్లతో పరస్పరం చేసుకున్న దాడుల్లో ఇరువైపులా కనీసం 11 మంది మరణించారు. రష్యా అంతటా ఉక్రెయిన్ 100,000 డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడిలో 6 మరణించారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన దాడుల్లో 5 మరణించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

స్టూడియోలో టైం 8:47 సెకండ్ అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా ప్రపంచంలోనే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మన ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు వింటున్నారు. చాలామంది కూడా మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు. రైట్, మరి వెల్కమ్ టు తెలంగాణ అనే కార్యక్రమానికి. మరి ఈరోజు తెలంగాణలో మనం మాట్లాడుకోబోయే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గుస్సాడి నృత్యం. ఇది ఒక విశిష్టమైనటువంటి కళ. ఆదివాసి గూడెల్లో మాత్రమే కనిపించే ఈ గుస్సాడి నృత్యం, ఇది రాజ్గోండ్ గిరిజనుల యొక్క ప్రత్యేకమైనటువంటి నాట్య ప్రదర్శన. ఇందులో అపారమైనటువంటి నైపుణ్యం గణించినటువంటి ఒక వ్యక్తి తన సొంత ఊరు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామం తమ సంస్కృతిని కొత్త తరానికి ఈ జనరేషన్ వాళ్ళకు కూడా అందిస్తున్నటువంటి ఆయనకి పద్మశ్రీ దక్కడంతో ఆదివాసీ సమాజం ఉప్పొంగిపోయింది. మరి ఈ ప్రాచీన నృత్యంపై ఈ బయట ప్రాంతాల కన్నా కూడా ఈ ఆదివాసీ సంప్రదాయాల్లో గుస్సాడి ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. మరి ఎంతో అంటే ఎన్నో వందల ఏళ్ల నుంచి ప్రాచీన దేవతా కళ తరతరాలు దాటుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి రోబోటిక్ యుగంలో కూడా కొనసాగుతుంది. మరి ఈ గుస్సాడి నృత్యం గురించి మరిన్ని విశేషాలు, మరి ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఇందులో పేరు సంపాదించినటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. ఆ సాంగ్ తర్వాత మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ గుస్సాడి డ్యాన్స్ గురించి.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణ.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: గంటల 18:36 అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుని యల్లేష్ ఇక్కడే ఉన్నాను. 9:30 వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాను. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణలో గుస్సాడి నృత్యం గురించి. మరి ఈ నృత్యం గురించి ఆవిర్భావంపై అనేకమైనటువంటి పౌరాణిక కథలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి గుస్సాడి నాట్యం వాళ్ళు ఎలా భావిస్తారంటే దాన్ని శివుడి ప్రతిరూపంగా, అంతేకాకుండా ఈ ఆత్మసూరు దేవత స్వరూపంగా, ఇదంతా కూడా ప్రకృతి ఆరాధనలో భాగమని ఆదివాసీలో ఉన్నటువంటి పెద్దలు చెబుతుంటారు. తమ పూర్వీకులు అందించినటువంటి ఈ నృత్యానికి కాలక్రమేణా చాలా రోజుల తర్వాత ఆదివాసీ ప్రముఖులు మరింత వన్నీ తీసుకొచ్చారు. వీరిలో ముఖ్యంగా మనం ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత మనం తెలుసుకుందాం. మరి ఆయనకి పద్మశ్రీ.

వచ్చింది ఈ నృత్య కళ ప్రదర్శించినందుకు గాను. మరి ఆ విశేషాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మీలో ఎవరికైనా కూడా గుస్సాడి నృత్యం గురించి విన్నా మీరు చూసినా మీకు తెలిసినట్లుగా అయితే నాకు 04023234822కి వాట్సాప్ చేయండి, మాకు తెలుసు ఈ గుస్సాడి నృత్యం అని. రైట్, మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి పెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-33-313 లేదా 9-8-99-8-5102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: తెలంగాణ కార్యక్రమంలో మనం ఉన్నాం. గుస్సాడి నృత్యం గురించి మాట్లాడుకుంటున్నాం. తమ సంస్కృతిని కొత్త తరానికి అందిస్తున్నటువంటి గుస్సాడి రాజు కనకరాజుకు పద్మశ్రీ దక్కడంతో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజం ఉప్పొంగిపోయింది. మరి ఈ గుస్సాడి నృత్యం గురించి చాలా పౌరాణిక కథలు ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా. మరి ఇక్కడ ఐటీడీఏలో ఏపీఓగా పనిచేసినటువంటి ఒక ఆదివాసీ ఐఏఎస్ మడవి తుకారాం గారు చాలా కృషి చేశారు ఈ నృత్యం గురించి. దీని యొక్క విషయం గురించి మరింత ఆయన పరిశోధనలు కూడా చేశారు. 1940 రాజగోండలపై అధ్యయనం చేసినటువంటి హైమన్ డార్ఫ్, ఆ తర్వాత 1978 ఆదిలాబాద్కు వచ్చినటువంటి ఆయన శిష్యుడు మైకేల్ యార్క్ తమ రచనలో డాక్యుమెంటరీలో ఈ గుస్సాడి నృత్యం గురించి చాలా చాలా ప్రత్యేకంగా వివరించారన్నమాట. అయితే ఈ గుస్సాడి నృత్యం అనేది ఎలాంటి ఉత్సవాల్లో ప్రదర్శిస్తారు, ఇందులో ఉన్నటువంటి ఆకర్షణీయమైనటువంటి విషయాలు ఏమిటి అనే విషయం గురించి నేను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత తెలియజేస్తాను. వింటూనండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.
1: Did you know there's a theater fest at Ravindra Bharati tonight?
2: What? I had no clue.
1: That's why you need Vibrant Hyderabad.
2: Vibrant Hyderabad? What's that?
1: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
2: Sounds like the ultimate city guide on radio.
1: Exactly.

స్టూడియోలో టైం 8:48. తొమ్మిది సెకండ్ అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మన ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలను చక్కగా వినొచ్చు. మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణలో గుస్సాడి డ్యాన్స్ గురించి. రైట్, ఆదివాసీ గూడెల్లో దీపావళి పండుగకి వారం ముందే మొదలయ్యే ఈ ఉత్సవానికి గల పేరేంటంటే దండారి ఉత్సవం. మరి ఇక్కడ గుస్సాడి ప్రదర్శనలు అమితంగా ఆకర్షిస్తాయి ఈ సంబరాల్లో. మరి ముఖ్యంగా గుస్సాడి వేషధారణ పురుషులు మాత్రమే వేస్తారు. గుస్సాడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యేకమైనటువంటి నిష్టతో దండారి పూర్తయ్యే వరకు కూడా చాలా నియమాలు పాటిస్తారు. మరి ఆయన తలపైన ఉన్నటువంటి నెమలి టోపీ, దాన్ని మాల్బోరా అంటారు. మరి చేతిలో ఉన్నటువంటి దండం, దాన్ని కర్ర, భుజానికి జింకతోలు, ఒళ్ళంతా బూడిద, చేతికి పూసలు, రుద్రాక్షలు, కంకణాలు, గుబురు మీసాలు, గడ్డాలతో ఈ దీక్షని కొనసాగిస్తారు. మరి ఈ ఉత్సవం అనేది దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు పూర్తవుతుంటుంది. మరి ఇందులో పూర్తయినంత వరకు కూడా ఈ వేషాధారణలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్నానం కూడా చేయరు. మరి ఇన్ని విశేషాలు ఇంకా మాట్లాడుకుందాం. మరి ఈ ఉత్సవంలో వాళ్ళు వాయించినటువంటి సంప్రదాయ వాయిద్యాలు ఏమిటి, మరి ఇంకా ఏమిటి ఇందులో ప్రత్యేకతలు ఉన్నాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మన తెలంగాణలో ఈ నృత్యం గురించి ఇప్పుడైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాంపోజిషన్లో వచ్చినటువంటి ఈ సూపర్ డూపర్ గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి ఈ పాట మీ అందరి కోసం.

cool. అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మరి ఈ గుస్సాడి డ్యాన్స్ చేసినంత వరకు కూడా, అంటే ఈ దండారి ఉత్సవం పూర్తయినంత వరకు కూడా ఈ వేషధారణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్నానం చేయరు. మరి ఒక్కో నెమలి టోపీకి 1000కి పైగా నెమలి పించాలను అమరుస్తారు. దీన్ని నిపుణులతో కూడా తయారు చేస్తారు. కొందరైతే ఆడవేషంలో కూడా ఆకట్టుకుంటారు. మరి నృత్యం చేసేటప్పుడు సంప్రదాయమైనటువంటి వాయిద్యాల గురించి మనం మాట్లాడుకుందాం అన్నాను కదా. మరి ఆ వాయిద్యాలు ఏంటంటే తుడుం, పిప్రి, కాలికం, డప్పు, గుమేలా, ధోల్, వెట్టి, దండంతో వాయిస్తూ ఎంతో రమణీయంగా వినడానికి చాలా వినసొంపుగా వాళ్ళు పాడుతూ ఉంటారు. మరి వారి యొక్క కష్ట సుఖాలు, సంతోషాన్ని, ఆనందాన్ని ఆ నాట్యంలో వ్యక్తపరుస్తారు గిరిజనులు. సాధారణంగా ఈ నృత్యాన్ని దండారులోనే ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా మరి కళ సాగినంత వరకు కూడా తమను తాము మైమర్చిపోయి దైవత్యాన్ని కలిగి ఉంటారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వాళ్ళు టీమ్స్గా ఏర్పడి వెళ్తుంటారు.

గుస్సాడీలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి గ్రామంలో వాళ్ళు మెప్పు పొందేలా వారి ప్రదర్శనలు కూడా ఉంటాయి. దండార ఉత్సవం కోసం కొన్ని నెలల ముందే ఆదివాసీ గుడేలు సన్నద్ధం అవుతుంటారు. మరి ఈ గుస్సాడి నృత్యం గురించి ప్రత్యేకంగా ప్రసిద్ధ కళాకారులు జాతీయ స్థాయిలో పేరొందినటువంటి కీర్తిశేషులు పద్మశ్రీ కనకరాజు గారు ఈ గుస్సాడి నృత్యానికి మరింత పేరుని తీసుకొచ్చారు. మరి ఆయన నృత్యంలో ప్రావీణ్యం పొందినటువంటి ఆయన 1981

తెలంగాణ సాంప్రదాయంలో అతి ముఖ్యమైనటువంటి ఈ కళ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇది తెలంగాణ కొమరం భీం ఆదిలాబాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా మహారాష్ట్రలో కూడా ఇవి మనకు కనిపిస్తూ ఉంటుంది, రైట్. మరి 9:00 to 9:30 మనం రిమ్జిమ్ హైదరాబాద్ అనే కార్యక్రమంలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, మరిన్ని పాటలు విందాం. వింటూనే ఉండండి FM 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్.

0: ರೇನ್ಬೋ 101.9.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9, musically yours.
1: స్టూడియోలో టైం 9:36 అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుడిని ఎల్లెస్ట్ మాట్లాడుతున్నాను. ఇక్కడే ఉంటాను మీతో పాటు 9:30 వరకు. రైట్, మరి రింజిమ్ హైదరాబాద్కి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఒకేలా ఉండదండి అందరికీ కూడా. ఓ రోజు మనకి అన్నీ కూడా సానుకూల పరిణామాలే ఉంటాయి, మరో రోజు ఏం చేసినా కూడా ప్రతికూలాలే ఎదురవుతుంటాయి. అంటే నెగిటివ్ వైబే వస్తుంటుంది. కొన్నిసార్లు మనకు పాజిటివ్ వస్తుంది, మోస్ట్లీ మనకి నెగిటివ్ వైబే వస్తుంది. చాలామంది దీనివల్ల ఏమనుకుంటారంటే, ఈరోజు అస్సలు బాగలేదురా, చాలా మూడిగా ఉంది అనుకుంటూ డిస్టర్బ్ అయిపోతుంటారు. అంతేకాకుండా పదే పదే

దానిగుండే ఆలోచిస్తూ నెక్స్ట్ ఏం చేయాలనే విషయం గురించి అస్సలు ఆలోచించకుండా అలాగ కొనసాగించడం వల్ల ఆ రోజంతా కూడా వృధా అయిపోవడంతో పాటు మరుసటి రోజు కూడా అతి కష్టం మీద ఆ డేని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మరి చాలామంది రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే, మానసిక నిపుణులు చాలామంది రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బ్యాడ్ డేని కూడా గుడ్ డేగా మార్చుకోవచ్చు, అది ఎలాగో మీరు తెలుసుకోండి అంటూ చాలా పుస్తకాలు, చాలా రీసెర్చ్, చాలా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. కానీ మనం చదువుతాం కానీ మనం ఫాలో అవ్వం. మరి అందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత నేను చెప్తాను. వింటూ ఉన్నాడు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్ఏ. ఇప్పుడైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర వాళ్ళు పాడినటువంటి ఇళయరాజు గారి పాట విందాం. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది, ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీరు వింటున్నారు న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా. మీరు ఎక్కడున్నా కూడా లింక్ ద్వారా ఫుల్ వాల్యూమ్లో వినొచ్చు మన ఎఫ్ఎం రెయిన్బో మాటలు పాటలు. దినకుత్తా అనే ఈ సూపర్ హిట్ సాంగ్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో పైన. 1, 2, 3, 4.

మన మనస్సు బాగోలేనప్పుడు, కాస్త డిస్టర్బ్గా ఉండేటప్పుడు అక్కడ ఉన్న చోటు నుంచి అలా కాస్త పక్కకు వెళ్ళమని చెప్తుంటారు కొందరు. నిజానికి ఈ మూమెంట్ చాలా మంచిదే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంట్లో ఉన్న ఆఫీస్లోనైనా ఏదైనా మనకు నెగిటివ్ వైబ్ అనిపించేటప్పుడు అలా కాస్త బయటికి వెళ్ళి ఒక 2 మినిట్స్ నడవడం, నిర్మలమైనటువంటి ఆకాశాన్ని చూడడం, అలాగే చుట్టుపక్కల జరిగినటువంటి సంఘటనల్ని గమనించడం, పచ్చని చెట్లను పరిశీలించడం, వీలైతే చిన్న పాప బుజ్జాయి నవ్వుల్ని చూడడం, పెట్స్ని కూడా గమనించడం, ఇవన్నీ కూడా మన మనసుకి ఉపశమనాన్ని కలిగించే మార్గాలే అంటుంటారు, రైట్? ఓ 5 నిమిషాలు ఇలా విరామం తీసుకున్నారంటే మన మైండ్ ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోయి చాలా షార్ప్గా ఉంటుందని అంటున్నారు. అలాగే మనకున్నటువంటి టెన్షన్స్, డిప్రెషన్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఇలాగా రిలీఫ్ అయిపోతాయి, రిలీజ్ అయిపోతాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. రియల్లీ ఫెంటాస్టిక్ కదా. మరి మీలో ఎంతమంది ఇలాగా ప్రాక్టీస్ చేస్తున్నారు? దాదాపు ప్రతి ఒక్కరిలో తమ ఫ్రెండ్స్ గ్యాంగ్లో కానీ ఆఫీసులో కానీ ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళల్లో ఏ విషయానైనా కూడా కొంతమంది చాలా తేలిగ్గా లైట్ తీసుకుంటారు. ఎలాంటి విషయానైనా కూడా ఓ పర్లేదు బా సేవుందిలే అని అనుకుంటారు. మరి కొంతమంది అయితే మాత్రం అదే పనిగా ఆలోచిస్తూ డిప్రెషన్ గురవుతుంటారు. మీ మనసులోని బాధను మీకు ఇష్టమైనటువంటి స్నేహితులు లేదా ఇష్టమైనటువంటి బంధువులు వాళ్ళతో పంచుకోండి. అది జోక్ అయినా ఏదైనా సరే సరదాగా వాళ్ళతో షేర్ చేసుకోండి. దానివలన మీరు ఎంత రిలీఫ్ అవుతారో ఒక్కసారిగా ఆలోచించండి, రైట్? ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మనం విందాం, దాని తర్వాత మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. రిలీఫ్గా ఉండాలనుకున్నా, రిలాక్స్గా ఉండాలనుకున్నా, మన మనసు బాగోపోయినా మనం ఎలా ఉండాలనే విషయం గురించి. ఇండియన్ మైకల్ జాక్సన్, ప్రభుదేవా, సెన్సేషనల్ గా అనిపించే డాన్స్ చేసినటువంటి ఈ పాట జెంటిల్ మ్యాన్ మూవీ నుంచి. సురేష్ పీటర్స్ అండ్ టీవీ ప్రకాష్ పాడినటువంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.5 పైన. మనం ఉన్నాం రీమ్ జిమ్ హైదరాబాద్. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుడిని, ఎస్ యలేష్ని.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ఆల్రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 9:24. ఎనిమిది సెకండ్లైంది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఇలేష్. మనసు బాగోలేనప్పుడు ఏ పని చేయాలనిపించదు, కానీ గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేసి నచ్చిన బట్టలు వేసుకోమంటున్నారు ఎక్స్పర్ట్స్. దీనివలన చాలా ప్రశాంతతగా మరి స్వీయ ప్రేమ కూడా పెరుగుతుంది, నెగిటివ్ ఆలోచనలు కూడా మటుమాయమైపోతాయి అంటున్నారు. మరి స్ట్రెస్తో కొంతమంది తమకు నచ్చిన ఆహారం తీసుకుంటారు, ఇది మంచిదే అయినా కూడా చాలామంది ఆ టెన్షన్లో ఎక్కువ తినేస్తుంటారు. అలా నచ్చిన వంటకాలని తయారు చేయడం, ఇష్టమైనటువంటి పాడ్కాస్ట్లు వినడం, పుస్తకాలు చదవడం, ఇలా కాసేపు అభిరుచుల్లో మునిగి తేరాననుకోండి, మన మూడు ఇట్టే చేంజ్ అయిపోతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనసు బాగోలేనప్పుడు కాస్త నిద్రపోవడం కూడా చాలా మంచిదే, దానివల్ల మన మనసు మన మెదడు ప్రశాంతతను కోరుకుంటాయి, హాయిగా ఉంటుంది అని అంటున్నారు. రియల్లీ ఫెంటాస్టిక్. నేనైతే కొన్నైతే పాటిస్తాను, మరి మీలో ఎంతమంది ఈ విషయాలన్నీ పాటిస్తున్నారు? మరి మీ అందరికీ టాటా బాయ్ బై, సీ యూ చెప్పేసే టైం అయితే నాకు వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరిన్ని విశేషాలతో, మరిన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్తో మీ ముందుకు వస్తాడు మీ స్నేహితుడు ఎల్లేష్. నేను ఎక్కడైతే కొన్ని సాంగ్స్ని క్యూఅప్ చేశాను,

అందులో ఒక పాట నేను అనుకున్న వాటిలో లిస్ట్లో ఉంది, సూపర్ డూపర్ లిస్ట్. ఈ పాటను ప్లే చేయలేష్ అని నా మనసు కూడా చెబుతుంది. మరి ఈ పాట తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ పాట వినగానే మీరు ఒక్కసారిగా ఫుల్ వాల్యూమ్ పెడతారు, రైట్? పెట్టారా? మీ అందరికీ టాటా బై బై, సీ చెప్పేస్తున్నాను మరొకసారి. మై డియర్ ఫ్రెండ్స్, టైమ్ ఈజ్ వెరీ షార్ట్. ఉన్న సమయాన్ని ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండండి. ఫ్యామిలీ ఫస్ట్, రైట్? బై బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్. స్టార్ స్టార్ మెగా స్టార్, దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ ఎల్ఐ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీక్.